0: പ്രേമസ്വരൂപനായ
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: హస్తమునకు దానం కంటే మరొక అలంకారము లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఇస్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఇస్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ Dharma is the most divine ornament.
0: Dehamunaku sevane pradhanamaina saundaryam.
1: For the body, it is service which is the sacred beauty.
0: Itti taragani taragani alankaramu manavuliyandunchukoni anityamaina asashtamaina అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: అహం ఏతత్ నా. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat na. Deeniki minchina gnanamu ee jagattunandu kaani maraku jagattunandu kaani ledu kaana raadu.
1: There is no finer knowledge, there is no nobler knowledge than contained in the expression aham etat na.
0: Aham అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్నీ కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
0: Etat na, idi nenu kaadu, nenu idi kaadu annade deeni artham.
1: Etat na means I am not that.
0: Anaga na deham anna.
1: When we say my body,
0: dehamanaga yemiti,
1: what is this body, deha?
0: Sarvangamato kudinatvanti ee manava swaroopama.
1: Is the body a composite union of all the organs?
0: Leka panchabhutamulato panchakonamulato pancha pranamulato panchakosamulato kudinatvanti ee manava shariirama?
1: Is the body made of the five vital airs, the five elements and the five vital sheets?
0: Idi kaadu deham.
1: That is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gotaramayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu.
1: I am not the body.
0: Inki emiti nee?
1: What is it you are then?
0: Idi vedantic paribhashayandu pradhanamaina pramanamaina atyunnatamaina jnanam.
1: In vedantic language it is described as the noblest, the divinest and the superlative knowledge, wisdom.
0: Kani itti jnanamunu andaru nochukolekapothunnaru.
1: It is not the good fortune of everybody to harvest this noble wisdom.
0: Manam chusina danta ikkudalu drushyame.
1: Whatever we see is itself a vision, drushya.
0: Nakshatramulu drushyame.
1: Even the stars are a vision.
0: Surichandradu drishyame.
1: The sun and the moon are also.
0: Panchabhutamulu drishyame.
1: The five elements are drishya.
0: Yavat prapanchamantayu drishyame.
1: The entire universe is drishya.
0: Ee prapanchamantayu neevu ye reetiga chustunnavo ade vidhanga nee dehanni kudanu neevu choodagalugutunnavu kanuka nee deham kudanu drishyame.
1: As you are able to see the entire universe with your
0: andaru nochukolekapothunnaru.
1: It is not the good fortune of everybody to harvest this noble wisdom.
0: మనము చూసిన దంతయు కూడాను

0: And say that your body also is a
1: drashta.
0: The one who sees is known as drashta,
1: seer.
0: You are able to see your body.
1: The body,
0: is a sight, and the one who sees is a seer.
1: Drashta leka drushyam ledu.
0: Without the seer, there is no sight.
1: ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు.
0: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య ఇస్ దట్ ఇస్ ఎవ్రీథింగ్.
1: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
0: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్ సెన్స్ టు సే సో.
1: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: వెన్ సంబడీ సేస్ దేర్ ఎగ్జిస్ట్ శూన్య, there must be somebody who has seen it.
1: Chaalu chudaga shunyam ani ye reethiga cheppagaru.
0: Without seeing it, how can you say that something is shunya?
1: Kaabatti shunyam ani kuda nu chusetuvanti vaadu drashta.
0: So the one who sees even the shunya, the emptiness, is a seer.
1: Kanuka adiye drashta tattvamu aneetuvanti oka swaroopanni ee ganapati prabodhistu vachadu prapanchaniki.
0: That is the great message of Ganapati to the mankind.
1: Ganapati మూడు పదములు.
0: గణపతి ఇస్ మేడ్ ఆఫ్ త్రీ వర్డ్.
1: గ అనగా బుద్ధి.
0: గ మీన్స్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వైజ్ఞానము విజ్ఞానము.
0: నా మీన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి ఇస్ ద వన్ హు ఇస్ ద లార్డ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్.
1: కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడా మరొక విధంలో పేరు ఉన్నది.
0: హి హాస్ ఎట్ అనదర్ నేమ్ గణనాథ బికాజ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద గణాస్.
1: సర్వ గణములకు కూడా నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు.
0: సిన్స్ హి ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద గణాస్ హి ఇస్ నోన్ యాజ్ గణనాథ.
1: సర్వ గణములకు కూడా తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు.
0: సిన్స్ హి టాయ్స్ హి ప్లేస్ he handles and directs the ganas, he is known as ganapati.
1: Itanne vinayaka antar.
0: He is also known as vinayaka.
1: Vinato nayaka vinayaka anaga itaniki nayakudu varunu ledu.
0: He is called vinayaka because there is no leader for him, master for him.
1: Atane sarva swatantrudu.
0: He is the ever independent one.
1: Andariki nayakudu unnadu.
0: Everybody has a master.
1: అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు.
0: There is an authority for everybody.
1: కానీ వినాయకునకు నాయకుడు లేడు.
0: But Vinayaka has no master.
1: అనగా మనసున్నటువంటి వానికే నాయకుడు.
0: The one who has the mind has a master.
1: మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ?
0: So how can there be a master for one who has no mind at all?
1: మనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము.
0: Vinayakata refers to the state beyond the mindlessness.
1: Itti vinayakattam anetundi manu chakkaga artham chesukolaleka edo yenugu tondamundi naalugu chetu undi chetavale chevulu untundi kanipinchetundi swaroopame vinayakattane bhavistunnam.
0: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face and a body.
1: Prapanchamulaku యావత్ జగత్తునకు యావత్ శూన్యమునకు యావత్ ప్రాణమునకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ద వన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ ద గెలాక్సీస్.
1: ఏ శుభకార్యములు ఆచరించదలచినను
0: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ అండర్టేక్
1: ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పటికీ
0: వెన్ యూ వాంట్ టు సింగ్ ద స్వీట్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్
1: ప్రథమంలో లంబోదరా అని ప్రారంభిస్తున్నాము.
0: యూ స్టార్ట్ సేయింగ్ లంబోదరా ఇన్వోకింగ్ గణేష.
1: లను కతి ఇది లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు.
0: ద వన్ హూ హ్యాస్ ద గోల్డెన్ మైండ్ ఈజ్ నోన్ యాజ్ లంబోదర.
1: అనగా లక్ష్మి ప్రధమైనటువంటి లక్ష్మి అనగా ఏమిటి?
0: హూ ఈజ్ లక్ష్మి?
1: ధన కనక వస్తు వాహనాలతో కూడినటువంటిది ఆమెనే లక్ష్మి అంటున్నాం ఈనాటి భౌతిక ప్రపంచంలో.
0: ఇన్ ఎ వరల్డ్ వే వి సే దట్ గాడెస్ లక్ష్మి ఇస్ ద వన్ హూ హ్యాస్ vast riches and wealth at her command.
1: Dhanam anaga aa lakshmi kaadu adi.

0: లక్ష్మి.
1: వెల్త్ మీన్స్ ధనలక్ష్మి,
0: భాగ్యలక్ష్మి,
1: ఫార్చూన్.
0: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 8 లక్ష్మీస్.
0: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద వన్ హూ
0: ఎంబాడీ. నిజమైన ధనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రూయెస్ట్ వెల్త్?
0: సుఖము,
1: హ్యాపీనెస్,
0: ఆనందం,
1: బ్లిస్.
0: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
1: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: డివైడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ అదర్ థింగ్స్?
0: బికనుకుని సుఖమును అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ హూ గివ్స్ యూ బ్లిస్ ఇస్ వినాయక.
0: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
1: హీస్ ద వన్ హూ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము, ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి, బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద వినాయక హ్యాస్ టూ వైఫ్, సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయిన చుట్టివాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీఈస్ ద వన్ హూ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్, ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకి రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలీస్ అండ్ మెటాఫర్స్ గివ్ దెమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక, హూ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్, హ్యావ్ చిల్డ్రన్ అండ్ వైఫ్?
0: పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి.
1: పతి డస్ నాట్ మీన్ హస్బెండ్, ఇట్ మీన్స్ మాస్టర్.
0: బుద్ధికి, విజ్ఞానములకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చారు.
1: సిన్స్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్, హీ ఈజ్ నోన్ యాజ్ పతి.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి వినాయకుడిని అనాది కాలం నుండి కూడాను భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
1: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హ్యాస్ బీన్ వర్షిప్డ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా,
1: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ,
0: అనేక దేశముల వారు కూడా వినాయకుడు యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వినాయక.
0: జపాన్, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యాస్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్ అదర్ కంట్రీస్.
0: కూడా థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ థాయిలాండ్ వీ హావ్ ద ఐడల్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఇన్ ద బిగినింగ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ వినాయక.
0: కారణం ఏమనగా,
1: ద కాజ్ ఈజ్
0: అనాది వేదములు.
1: ద వేద ఆర్ ఎటర్నల్.
0: అనంతో వై వేద, అనేక వేదములు.
1: దే ఆర్ టైమ్లెస్ అండ్ మెనీ.
0: కానీ అన్ని వేదములు ఎందుకూడను గణపతి యొక్క తత్వాన్ని చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఆల్ దీస్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక.
0: తైత్తిరీయోపనిషత్తునందు,
1: ఇన్ తైత్తిరీయోపనిషత్,
0: ఓం నమో భగవతే గణాయ నమః అన్నది.
1: ఓం నమో
0: భగవతే
1: గణాయ.
0: ఇంకా నారాయణ ఉపనిషత్తునందు,
1: ఇన్ నారాయణ ఉపనిషత్,
0: చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు.
1: అవర్ బాయ్స్ చాంట్ ఎవ్రీ డే,
0: తద్ విఘ్నేశ్వరం భజే.
1: విఘ్నేశ్వరం భజే
0: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటాయి.
1: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ
0: తన్నేజయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్ తన్న దంతో ప్రచోదయాత్ దంతం అనగా విఘ్నేశ్వరుకున్నటువంటిది.
1: దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు దంత ఇట్ రిఫరెన్స్ టు విఘ్నాయక.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హావ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మహే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహం నందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
0: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని
1: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ దట్ వినాయక వర్షిప్ స్టార్టెడ్
0: ద్రవిడ దేవుడని ద్రవిడ దేవుడని
1: హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అ మాస్టర్ గాడ్ ఆఫ్
0: ద్రవిడ దేశమునందు కూడాను కాదు కాదు సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా కాదు ఈస్ట్ ఇండియా కాదు వెస్ట్ ఇండియా కాదు యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద మాస్టర్ ఓన్లీ ఆఫ్ ద ఈస్ట్ ద సౌత్ ద నార్త్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఎంటైర్ యూనివర్స్ ఇట్సెల్ఫ్.
0: క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్ తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను
1: since he has an animal appearance with that tusk
0: atani vahanamu mushikam kavatam chetanu
1: since his vehicle appears to be the
0: bharatiyulu prathamamulo mrugamunnu aaradhistu vacharu ani deeni yokka kontha mandi vadana.
1: Some people logically argue since vinayaka has the vehicle as the rat they think that Indians worship only the animals.
0: Inta pedda potta galiginatunti vaadu ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేష్ కెన్ సిట్ ఆన్ టైనీ రాట్.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ హూ డోంట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇన్నర్ రియాలిటీ దే ప్రీచ్ అండ్ పబ్లిసైజ్ నాన్ సెన్స్ ఆఫ్ దిస్ కైండ్.
0: మూషికం అనగా చీకటి అని అర్థం.
1: మూషిక రాట్ మీన్స్ డార్క్నెస్
0: అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కర్ని వెలిగింపచేస్తూ వచ్చాడు.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ హీఈస్ ద వన్ హూ డౌన్స్ ద రాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ and illuminate
0: తన కింద వేసుకున్నాడు అన్నమాట.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దట్ ఇట్ ట్రాంపల్స్ డౌన్ ద రాట్ ఆఫ్ డార్క్నెస్.
0: అణగదొక్కాడు అణగదొక్కడం చేతనే
1: డౌన్ ట్రాడన్ డార్క్నెస్
0: వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: దేర్ విల్ బి ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: వెన్ యూ సే మూషిక వాహన ద వన్ హూ రైడ్స్ ఓవర్ ద రాట్
0: అణగదొక్కి
1: ద వన్ హూ డౌన్
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ థండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేష్ ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్
0: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
1: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
0: వినాయకులకు కుటుంబులు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
1: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేష.
0: కుటుంబులు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ కుడుమూస్ అనగా ప్రిపరేషన్.
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: ఈవెన్ ద ఆయుర్వేద మెన్షన్స్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుడుమూస్ ద స్టీముడ్ రైస్ ప్రిపరేషన్.
0: పిండిని ఉడికించి
1: the rice powder is boiled
0: tailam yokka samskaram lekunda
1: without using oil
0: dani madhyalopala ye nuvulu pindo ye ka green grams pesala pindo inka vedala pindo petti dani udikinchukunda dani attne ide 20 var
1: the flower of green gram, other pulses are embedded inside and steam.
0: ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు.
1: And they are known as kudumus.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: Any food material boiled over with steam lends strength.
0: ఆవిరి తగలకుండా
1: without using oil
0: ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీని కూడాను చాలా శక్తిని అందిస్తుంది.
1: When the idli is steamed over or essentially conducive to health.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: In the modern age, after the operation, idlis are highly recommended.
0: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
1: Oil should not be used at all.
0: కనుకనే
1: that's why
0: ఇక్కడ భాద్రపద మాసము
1: in the month of భాద్రపద
0: చతుర్దశి దినము
1: on the 14th day
0: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
1: ఆల్రెడీ ప్రిపరేషన్
0: చేసిన కాదు చవితి దినము
1: అండ్ ఫోర్త్ డే
0: ఈ మాసము లోపల
1: ఇన్ని
0: రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటిని చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ ఫౌండెడ్
0: ఈ ఉడికిన బియ్యం పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్
0: ఆవిరిలో దీనిని పూర్తి
1: ఆయిల్
0: వాళ్ళకి ఇది వినాయకులకు నైవేద్యంగా పెట్టవచ్చు.
1: They are offered as a sacred offering to Vinayaka on this day.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: What it signifies is that the food of Vinayaka is the one which fosters wisdom and strength.
0: బెల్లం కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
1: Even jaggery is conducive to health.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిజీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిజీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిజీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ను కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: when your hair and hearty
0: aanandamunaku gnanamunaku manike takkuva undadu.
1: You will have full joy and happiness.
0: Kanukane aarogyame maha bhagyam ani kodanu prabodhisthu vachindi.
1: That's why it is said health is wealth.
0: Manavulaku
1: dharma
0: artha kama mocham moolu chatur vidhamainattu margamulu.
1: There are four ends for man: dharma, artha, kama and moksha.
0: Kani vinayakudu vini pichivarlara ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ గివ్ చారిటీ
0: ధర్మను సంపాదించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎర్న్ మనీ
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ స్ట్రైవ్ ఫర్ సాల్వేషన్
0: వాంఛను అనుభవించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎంజాయ్ లైఫ్
0: ఆరోగ్యం అత్యవసరము.
1: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ వినాయక ప్రిన్సిపల్ హెల్ప్స్ us హ్యావ్ ఏ సస్టైన్డ్ బాడీ అండ్ సస్టైన్డ్ మైండ్.
0: మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్.
0: పదార్థమును భుజించేటువంటి వారు
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్డ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ కండ్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్
0: అతను విఘ్నేశ్వరుడు.
1: హీఈస్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
0: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
1: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
0: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
1: Vigneshwara is the one who destroys all impediments.
0: Vigyanamunu prabodhinchetuvanti vaadu
1: is the one who illumines knowledge.
0: Kanuka aa vigyanam aneetuvanti yokka deenini prasrimpa chese nimittamai vinayaka chavithi dinamu vidyarthulu adhikanga vinayakunni poojistaru.
1: Since vinayaka illumines even knowledge, students worship him on a large scale.
0: Prachina kaalamunandu వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ వెన్ వినాయక ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అండ్ ఎ సింగిల్ స్టూడెంట్ క్యారీడ్ ఎ బుక్.
0: అన్ని ఆ పది దినములు విఘ్నేశ్వరుని దగ్గర ఈ పుస్తకం ఉంచి
1: ఆల్ దీస్ డేస్ ద బుక్
0: ఆరాధించేటువంటి వారు
1: అండ్ ఆఫర్ టు గణేష్.
0: ఏమిరా నీవు చదవటం లేదంటే నా పుస్తకాలు వినాయకుని దగ్గర ఉన్నాయి.
1: When people ask him, why don't you study? The books have been bundled together.
0: ఆ పుస్తకములు నిండుకు కూడాను విజ్ఞానమును నింపి తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
1: The people of the ancient times had the belief when the books were offered, Bhagavan would fill them with wisdom.
0: కాని ఈ ఆధునిక యుగములోపల
1: But in modern time,
0: విజ్ఞేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్.
0: విజ్ఞానము వారికి అక్కర్లేదు.
1: దే డోంట్ వాంట్ విజ్డమ్.
0: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
1: దే వాంట్ ఓన్లీ వెల్త్ అండ్ వెల్త్.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: డస్ వెల్త్ గివ్ యూ హ్యాపీనెస్?
0: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
1: డస్ ఇట్ గివ్ యూ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: సుఖానందము అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి.
1: హ్యాపీనెస్ ఈజ్ మెంటల్.
0: ఇదంత ధనముండినా ఎంత బలముండినా ఎంత విద్య ఉండినా ఎంత వివేకం ఉండినా ఎంత మేధాశక్తి ఉండినా ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: యువర్ పవర్, యువర్ స్కాలర్షిప్, యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్.
0: కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడా ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ ద టీచర్ టాట్ ద స్టూడెంట్స్.
0: ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఓ స్టూడెంట్స్ ఈవెన్ దో యూ హావ్ మాస్టర్డ్ ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్స్,
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఈవెన్ దో యూ ఆర్ ఎ గ్రేట్ వన్,
0: సంపదలు ఉండి సద్దాన పరులైనా పుణ్య కీర్తిని గన్న పుణ్యులైనా,
1: ద పీపుల్ హూ హావ్ అప్టైన్డ్ డిగ్రీస్, ద పీపుల్ హూ హావ్ అప్టైన్డ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెటోరియస్,
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్, స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్,
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్స్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెమ్,
0: సాటిరారు,
1: దే కెనాట్ బి ఈక్వల్,
0: భక్తులకు ఏనాటికైనా,
1: they cannot be equal to the devotees.
0: Sadhuvulanni chadivi savanganeti.
1: What is the use of having all education and learning and diet?
0: Enta sadhuvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Even though he has mastered much knowledge, the bad one will never give up his
0: bad quality. Sadhuvu chadivu tarkavadane kaani poorna gnanam ekkudu pondaledu.
1: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
0: పిచ్చివారలారా,
1: చదువు
0: చదువు చదివి సావంగనేటికి చావు లేని చదువు చదువవాలి.
1: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లర్నింగ్ దట్ గివ్స్ యూ ఓన్లీ డెత్?
0: అనగా చావు లేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: ద డెత్లెస్ నాలెడ్జ్ షుడ్ బి అబ్టైన్.
0: అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: దట్ ఈస్ సెట్ బి సత్యం జ్ఞానం.
0: అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ హూ టీచర్స్ సత్యం.
0: అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ.
1: వినాయక హ్యాస్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్ కు నేను వచ్చినప్పుడు సాయిగీత అరుచుకుంటూ వచ్చింది.
1: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
0: Ani ye karuku tane em archadu.
1: Sajita does not respond to any car.
0: Na car vachindi, na car venaka 80 cars vachinayi.
1: When Bhagavan's car comes, followed by another car,
0: vinindi car shabdamu oke archukuntu road ku vachindi.
1: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's call.
0: Idi enta telivitheta.
1: That is intelligence.
0: Enta pragnanam.
1: What wisdom?
0: Enta medha shakti.
1: What supreme knowledge?
0: Kalukune manavulu ellaina telivitheta kaligineetundi varini itaniki oka vidhamainatundi yenugu telivi antaru.
1: The one who has
0: gaja telivi antaru.
1: A person who has much knowledge is described as the one who has
0: maha telivitheta kaligineetundi.
1: Elephant has such supreme intelligence.
0: Kalukune vigneshuniki gaja telavu pettatam kaaranam entante telivainatundi vaadu అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
1: టు డిక్లేర్ టు ద పీపుల్ దట్ గణేష్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ వన్, ద ఎలిఫెంట్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్.
0: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి,
1: వినాయక హ్యాస్ అ నార్మల్
0: తల ఒక్కటి మాత్రమే గజ తలం ఎందుకు పెట్టాడు?
1: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
0: మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు.
1: ద ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ సుప్రీం.
0: అంతేకాకుండా ప్రతి దానిని మొట్టమొదట మనం వినాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లిసన్ టు ఇన్ ద బిగినింగ్.
0: శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు.
1: ఫర్ ద వేదాంత శ్రవణ లిసనింగ్ మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్ ఆర్ ద త్రీ.
0: ఏదైనా మొట్టమొదట విన్నప్పుడే,
1: ఓన్లీ వెన్ యూ హియర్,
0: తర్వాత మననం చేసినప్పుడే,
1: వెన్ యూ కాంటెంప్లేట్,
0: ప్రాక్టికల్ లో పెట్టడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇంటు
0: శ్రవణమే చేయకపోతే,
1: వితౌట్ లిసనింగ్,
0: మననమే చేయకపోతే,
1: వితౌట్ కాంటెంప్లేటింగ్,
0: నీవు ప్రాక్టికల్ లో పెట్టావు,
1: హౌ కెన్ యూ పుట్ ఇంటు ప్రాక్టీస్.
0: కనుకనే శ్రవణం, కనుక గజము యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది.
1: The elephant has big ears because it has got
0: bhushana kani vintundi.
1: But the praise or blame, it listens too well.
0: Aithe bhushan em chestundi, chakkaga lopala teeskuntundi.
1: It takes food very gladly.
0: Bhushan em chestundi, aadinchi dani baita toppindi.
1: All criticism is stand out by the big ears of Ganesha.
0: Anaga chaddanu baitaku nettutundi, manchini lopala sweekaristundi.
1: Vice is driven out and virtue is taken in.
0: Ade gajatalavi yokka అంతరాత్మ.
1: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష.
0: కనుక మానవత్వం నందున్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను, మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుడు మాత్రమే ఉంటున్నది.
1: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్.
0: కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములో 5 దినములో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేశ ఫెస్టివల్ డస్ నాట్ లై ఇన్ మేకింగ్ ఐడల్స్ అండ్ వర్షిపింగ్ దెమ్ అండ్ ప్రొక్లేమింగ్ దెమ్.
0: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
1: హియరే
0: విను, నాయకుడు కాదు.
1: Listen and hear and become the master. That is the principle of Ganesha.
0: కరుకనే ఆధ్యాత్మిక మార్గములో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Spirituality teaches the ninefold wisdom.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: remembering the Lord,
0: పాదసేవనం,
1: serving his feet,
0: వందనం,
1: saluting him,
0: దాస్యం,
1: serving him,
0: స్నేహం,
1: befriending him,
0: ఆత్మనివేదనం,
1: surrendering the self to him.
0: మొదటిది శ్రవణం,
1: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్,
0: అంతిమది ఆత్మనివేదనం,
1: ద లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ద సెల్ఫ్, అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్.
0: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస,
1: అండ్ వన్ అండ్ యూ హ్యావ్ హియరింగ్,
0: ఆత్మనివేదనం అనే మరొక కొస,
1: అది అదర్ అండ్ యూ హ్యావ్.
0: ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్.
1: And this is the string of garland.
0: ఈ రెండింటిని మధ్యలో చేర్చేటువంటిప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లాండ్ మాదిరి తయారవుతుంది.
1: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
0: ఈ మనన నిధిధ్యాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండు చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
1: A man, a garland becomes a true garland, the garland of wisdom.
0: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
1: And that is the garland present in every human.
0: Talli garbhamunundi,
1: from the womb of the mother,
0: janminchunappudu,
1: when a man is born,
0: kanthamalalavemi kanaravu,
1: he does not carry any garland with him.
0: Manchi mutyapu saru,
1: he doesn't have jewelry.
0: మత్తునపునులేవు,
1: they can't be seen at all.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
1: there are no golden ornaments around him.
0: రత్నాల హారము,
1: దే నో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్,
0: రంజిల్లగాలేదు,
1: దే డోంట్ డెకరేట్ హిమ్,
0: పచ్చల పేళ్లను పొతకలేదు,
1: దే నో గ్రీన్ స్టోన్స్ అట్ ఆల్ అరౌండ్ హిమ్.
0: ముత్యాల హారము,
1: దే నో జ్యువెల్స్ అట్ ఆల్.
0: మురిపింపగాలేదు,
1: దే వాంట్ డిలైట్ యు,
0: కలదు,
1: బట్
0: కలదొక్క మాల మీ కంఠమందు.
1: Around you there is a garland.
0: Purva janmala karmalu pondu parachi,
1: the garland which inherit from the past.
0: Manche ayinanu chedugaina trunchakunda,
1: without minusing good or bad.
0: Brahma meekichi pampunu brahmamala,
1: Lord Brahma gives you that garland of ever state in your deep.
0: Karmalu chechina kanthamala,
1: and that is the garland of ever destiny.
0: Kanthamala,
1: that is the garland of ever destiny.
0: Kanthamala,
1: the garland of ever destiny.
0: Adi aa kanthamala andari endu,
1: and that garland of destiny.
0: ఏమిటది? మంచి అయినను చెడుగైనా
1: గుడ్ ఆర్ బ్యాడ్
0: త్రుంచకుండా
1: వితౌట్ రిమూవింగ్
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల
1: హెవీ గార్లాండ్ ఈస్ గివెన్ టు యూ రవి బ్రహ్మ
0: కర్మలన్నీ చెచ్చిన కంఠమాల
1: ద గార్లాండ్ విచ్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్
0: కనుక మనం మంచిని చెయ్యాలి
1: గుడ్ వి షుడ్ డూ
0: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది
1: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ద గార్లాండ్
0: ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమందు ఉండాలి
1: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ
0: దివ్యాత్మ స్వరూపులారా
1: డివైన్ సోల్
0: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన
1: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్
0: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము
1: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్
0: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము
1: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్
0: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును
1: మైథాలజీస్ మే మిస్ అండర్స్టాండ్ అండ్
0: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు
1: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
0: వ్యాసుడు
1: వ్యాస
0: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట
1: వాళ్ళు రైటింగ్ ద మహాభారత్
0: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట
1: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్
0: అయ్యో వినాయక
1: ఓ గణేష
0: ఎంత దయామయుడు అయ్యా నీవు
1: ఓ కంపాషనేట్ వన్
0: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు
1: యు ఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్
0: అయితే
1: బట్
0: నేను చెప్పినవంతా కూడాను
1: వాట్ ఎవర్ ఐ టెల్ యూ
0: చక్కగా వ్రాయాలి అన్నాడు
1: యు మస్ట్ రైట్ హి సెడ్
0: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు
1: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు
0: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు
1: గణేష్ వాజ్ నాట్ అవర్ షార్ట్
0: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు
1: వ్యాస లేట్ డౌన్ కండిషన్ ఫర్
0: వ్యాస
1: వ్యాస
0: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు
1: యూ మస్ట్ డిక్లేర్ ఇన్ సచ్ ఎ వే మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్
0: రాస్తూ ఉండినప్పుడు
1: రైటింగ్ అండ్ రైటింగ్
0: కలములో ఇంక్ అయిపోయింది అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది
1: ద పెన్ ద స్టైల్ హస్ బ్రోక్ డౌన్
0: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట
1: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్ ఇది
0: పురాణములని అనుకున్నప్పటికీ
1: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్
0: అందుకోసమని ఏక దంతం
1: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్
0: అనగా తన కర్మ కార్యములు ఎందుకని కర్మ దీక్ష ఎందుకని శక్తి త్యాగమునైనా చేసేటువంటి వాడు వినాయకుడు అని అది ఆదర్శము
1: హీ కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఐడలిజం ఆఫ్ గణేష్
0: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం
1: వాట్ సాక్రిఫైస్ హీ హ్యాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్
0: దీనిని పురస్కరించుకుని వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది
1: దట్ ఇస్ వెదర్ సే నాట్ బై వర్క్ నాట్ బై రిచెస్ నాట్ బై ఎనీథింగ్ ఇట్ ఇస్ ఓన్లీ బై సాక్రిఫైస్ యూ కెన్
0: హార్వెస్ట్ ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది
1: బట్ ద మోడర్న్ పీపుల్ ఆఫ్ టుడే దే హావ్ ప్రేమ అండ్ త్యాగ లవ్ అండ్ సాక్రిఫైస్
0: భక్తి
1: డివోషన్
0: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు
1: దే నన్ సుపీరియర్ టు డివోషన్
0: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ
1: యూ మే హావ్ మచ్ నాలెడ్జ్
0: శాస్త్ర జ్ఞానములే కానీ
1: ఇట్ ఇస్ ఆల్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఓన్లీ
0: ఆత్మజ్ఞానం కాదు
1: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్
0: ఆత్మజ్ఞానం అత్యవసరం
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్
0: మీరు విని ఉంటారు చదివి ఉంటారు ఆదిశంకర్లు వారు
1: ఆదిశంకర
0: అద్వైత మతాన్ని స్థాపించడానికి
1: హి ఎస్టాబ్లిష్డ్ నాన్
0: సర్వం ఏకంగా చూసుకుంటూ వచ్చాడు
1: హి రికార్డెడ్ ఎవ్రీ వన్
0: ఏకము
1: వన్
0: సత్
1: ద ట్రూత్
0: బహుధా వదంతి
1: దేర్ ఇస్ నన్ అదర్ దాన్ ట్రూత్ దేర్ ఇస్ ఓన్లీ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఎవ్రీవేర్ హి డిక్లేర్ అద్వైత
0: దర్శనం జ్ఞానం
1: Seeing the one is wisdom, he said.
0: రెండోది లేనే లేదు.
1: The second one does not exist.
0: అంతా చేరి ఒక్కటే.
1: There is only one.
0: అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకర్ల వారు కూడాను
1: ఆదిశంకర హూ టాట్ ద విజ్డమ్
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్ అపాన్ ఎ టైమ్
0: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో
1: హీ వాజ్ గోయింగ్ టు కాశీ టు టేక్ బాత్ అలాంగ్ విత్ హిస్
0: ఒక పండితుడు
1: ఎస్కాలర్
0: రాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద
1: హీ వాజ్ చాంటింగ్ హీ వాజ్ రిపీటింగ్ ద గ్రామర్
0: కరణే డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే అని పాణి గ్రామాన్ని వందిస్తున్నాడు కన్నులు మూసుకొని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే అని అంటున్నాడు
1: As the children learn their spelling, repeating one after another, this scholar was repeating, Dukrin Karane,
0: Dukrin Karane. With
1: one pointed attention, he was repeating that.
0: దగ్గరికి వెళ్ళాడు
1: ఆదిశంకర్ వెంట హిమ్
0: ఎవరు తిండి ఆయన గమనించలేదు
1: నోబడి అబ్జర్వ్డ్ హిమ్
0: చెప్పాడు
1: అండ్ సెట్ హిమ్

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫులిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ ను నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్
0: నీకు దుఃఖం కరిగి వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మా జ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్ట కడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకర వాజ్ ఎ గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆదిశంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన,
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: యాత్రలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు. నిర్మలమైన ప్రేమను, మనసును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టు.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: దర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: సిస్టర్, బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: వుడ్ యు నాట్ కాల్ ఇట్ లవ్?
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: these relationships come in between and go.
0: Bharya, bharya, bharya.
1: Wife and wife.
0: Bidda, bidda, bidda.
1: Child and child.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: When are the children born?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యూ లవ్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగమునే కాని ప్రేమలు కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్
0: త్రికాల భాగ్యం ప్రేమ.
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు, వీరెవరు?
1: బిఫోర్ దేకు
0: తల్లెవరు, బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: వివాహం కాకపోవడం భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్
0: పాసింగ్ క్లౌడ్స్, వీళ్ళలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: These రిలేషన్షిప్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో, ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈజ్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈజ్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నా
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ అన్యూజల
0: చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily by following the path of worship and other ways you to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణనగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: తత్ పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: when his feet are everywhere and head is everywhere, when he is present everywhere, where can he search him?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: When he says search and search, what is the meaning?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: You need not search for him.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట్.
1: Anibisant was studying the Bible one day.
0: ఆ బైబుల్ లోపల,
1: in the Bible,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరు భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotees.

0: ఇన్ ద పాస్ట్ ఇన్ ద ప్రెసెంట్
1: అతని అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ?
0: గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ డివోటీ?
1: ఎక్కడ చిక్కటం లేదు కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు.
0: ద ట్రూ డివోటీ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎవరీవేర్ బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవరీవేర్.
1: అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీదా అంటారు, తిరిగి పోయింది.
0: టాప్సీ టర్వీయింగ్ దట్ ఈస్
1: ప్రెసెంట్. చిక్కటం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
0: ద డివోటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈజ్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోడర్న్.
1: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
0: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
1: కారణం ఏంటి?
0: వాట్ ఇస్ ద కాజ్?
1: సులభంగా చిక్కింది.
0: బికాజ్ హీ ఈజీలీ అబ్టైన్.
1: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వాడు.
0: గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
1: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
0: వెన్ గాడ్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ యూ నెగ్లెక్ట్ హిమ్.
1: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
0: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
1: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటాయి.
0: ద గిల్ట్ ద రోడ్ గోల్డ్.
1: మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు,
0: వెన్ యూ ట్రావెల్ బై బస్,
1: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
0: దేర్ అట్రాక్ట్ ద ఫ్యూమ్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
1: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులో ఎంత చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
0: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
1: పకోడాలు చూస్తే
0: బట్ ఇఫ్ యు సీ హౌ దే ప్రిపేర్,
1: ఏమేమో పిండి కలిపింటారు.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దే.
1: పాత నూనె వేసి ఉంటారు,
0: ఆల్ ఓల్డ్ ఆయిల్
1: మోతగానో కలిపింటారు.
0: హెట్విల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
1: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ది కూడా కాదు.
0: అండ్ యు సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
1: ఆ పకోడాలు ఒక్కటి తింటే చాలు, కడుపు చెడిపోతుంది.
0: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్. యువర్
1: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
0: And mother prepares you delicate, delicious pakodis. You don't like them because you don't have odor and smell.
1: కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు.
0: But mother, pakodis prepared by mother.
1: అనగా సులభంగా ఇంట్లో చిక్కింది.
0: They don't upset your stomach.
1: దప్పించుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు.
0: You find taste only in the things obtained by money.
1: మనం మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు.
0: Many boys go to hotels.
1: ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగోడలు వేసుకుంటారు.
0: దే హావ్ గాట్ దిస్ పెరుగు వడ.
1: ఆ పెరుగు వడ లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేసి ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి?
0: సిన్స్ హాస్ పెయిడ్ మనీ ఈ గోసాన్ ఈటింగ్ ఇట్ విత్ గ్రేట్ రిలీష్ హంగ్రీలీ ఈట్స్ ఇట్.
1: ఇంకా కట్టలు ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, తుని తుని పెట్టేస్తాడు.
0: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
0: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
1: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
0: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్
1: బై పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు,
0: పీపుల్ గో టు తిరుపతి,
1: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
0: They have to try many steps.
1: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
1: ఆనాడు ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
0: ట్రైంగ్ క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హెయిల్ ఓవర్ ద మౌంటైన్.
1: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళుతున్నాయి.
0: Since you have buses in abundance up the main
1: gate. No Govinda, no Gopala.
0: People don't chant Govinda or Gopala.
1: Itarlu yokka suddhulanta maatadukuntu
0: gossiping.
1: లోకా గ్రామాలు చెప్పుకుంటూ
0: టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
1: తిరుపతికి పోయినప్పటికి
0: పీపుల్ గోడు తిరుపతి
1: సుఖం లేకుండా వస్తున్నారు.
0: డోంట్ అప్డే నేను హ్యాపీ.
1: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
0: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
1: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
0: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
1: ఇది మనం పోల్సినటువంటి యాత్ర.
0: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ ప్లికర్ మ్యాచ్ తిరుపతి?
1: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను, చూస్తే తెలుస్తుందిగా.
0: Seeing your seven hats in
1: the canoe. You are going to bring it to me. Why do
0: you go to Tirupati to serve our
1: hats? You are not going to Tirupati. You are not going to Tirupati. You are not.
0: Neither you ask, nor those people tell you the significance of shaving all the hair.
1: భగవంతుని దర్శనానికి పోయినప్పుడు,
0: when you go to have darshan of the
1: Lord, మనం ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి.
0: The tamasic quality has to be driven away.
1: ఈ తమో గుణం అంటే ఏమిటి?
0: What is this?
1: ప్రతి మానవుని తలపైన కూడా తమో గుణము తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
0: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
1: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
0: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
1: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ ఎట్ తిరుపతి ఈజ్ the dark qualities have to be driven away. And the fragrant qualities have to be fastened.
1: మనం చేస్తుండేది ఏంటంటే తిరిగి పోయినామంటే తిట్టి బోడి నెట్టి బోడి రెండు కూడా అయిపోతుండాలి. లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
0: When you go to Tirupati, hair is lost and money also is lost. Both are lost.
1: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
0: Vices have to be
1: extinguished.
0: That qualities have to be driven
1: away.
0: That practices have to be
1: extinguished. Good
0: practices have to be
1: nourished.
0: Noble company has to be cultivated.
1: High
0: feelings have to be
1: fostered. That
0: is the significance of going to temples.
1: కనుక ప్రతి పర్వదినములు కూడాను
0: అన్ ఎవరీ ఫెస్టివల్
1: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
0: ఆల్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లెండ్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
0: ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఈ
1: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
0: ద ఫిజికల్ మీనింగ్ ఈస్ టేకెన్.
1: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
0: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
1: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
0: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ టు బి సీన్ ఎట్ ఆల్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
0: ఐడల్ వినాయక
1: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
0: ఐడల్ హీ మస్ట్ హావ్.
1: ఈ తెలియడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమికి మునిగిపోతాము.
0: When you put him in water, he'll be drowned.
1: దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండు కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
0: If you want to learn swimming, you must have a tire or a shoe.
1: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
0: Till you recognize the innate divinity, the physical activities are important.
1: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
0: Love and sacrifice are very important for this.
1: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
0: Don't have the fear what is going to
1: happen. ఏమైనా కానీ త్యాగం.
0: Come what may happen, sacrifice.
1: ప్రేమ
0: love.
1: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
0: Where there is love, there is no fear at all.
1: కనుక నేను ప్రేమను పెంచుకోవాలి.
0: Faster ever love.
1: ఎట్టి ప్రేమ.
0: What kind of love?
1: నిర్మలమైన ప్రేమ.
0: Pure love.
1: నిష్కల్మషమైన ప్రేమ.
0: అంటే
1: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
0: Attributeless, selfless, sacred, sublime love has to be
1: cultivated. ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
0: Giving and giving and giving, your life should be sacrificed.
1: తిరిగి పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
0: Don't crave for taking.
1: ఇవ్వని ఇవ్వకపోని. హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
0: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్ విత్ ఇట్.
1: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
0: వితౌట్ యూజింగ్ ఇట్
1: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
0: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
1: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి, హృదయంలో ఉన్నాడని చెప్తా. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
0: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
1: నా హృదయములో ఉన్నాడు దేవుడు.
0: It is in my heart.
1: అనగా ఏమిటి, భగవంతుని స్థానము హృదయము.
0: The abode of God is the heart.
1: హృదయము ప్రేమమయము.
0: Heart is relevant with divinity.
1: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to serve this Lord, compassionate Lord in the heart.
1: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
0: అండ్ ఎనీ ఫెస్టివల్
1: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
0: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్
1: దైవభావంలో భేదము వద్దు.
0: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
1: ఎన్ని రూపములు అయినప్పటికీ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
1: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
0: పర్షియన్
1: బుద్ధులని, అంతా వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
1: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
0: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
1: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
0: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
1: అన్ని మతములు సారము ఒక్కటే.
0: Absorb the essence of all religions.
1: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
0: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
1: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
0: ఫాస్టరింగ్ ట్రూ లవ్,
1: పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
0: రిసీవ్ ద నోబుల్ లవ్ ఆఫ్ గాడ్.
1: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: అండ్ దట్ ఈస్ ద డెస్టినేషన్. అండ్
1: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
0: నెవర్ నెగ్లెక్ట్ ది సుప్రీం డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులేగా,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడా చేకూరుస్తాడు.
0: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Thiru Onam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: In the Pujya Maya, Onam Divsa, Ella Janangalukku. எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம். பிரேமஸ்வரூபுலர்
2: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
1: ఈ ప్రపంచమంతా కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
2: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ట్రూత్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ధన కనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
1: సత్యమే లేకుండా లోకమే లేదు.
2: బెరిఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
1: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
2: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
1: Satyamu chala viluvainatundi.
2: Truth is highly valuable.
1: Okaru daachite daachedi kaadu.
2: It cannot be hidden by anybody.
1: Okaru maarchite maareetundi kaadu.
2: It is unchangeable.
1: Trikala bhajyam satyam. Moodu kaalamulu endukodanu maaranatundide satyam.
2: Truth is unchangeable in all the three periods of time.
1: Satyamun aadharam chesukoniye
2: basing on truth
1: balachakravarti prajalanu pranam ga chuchukuntu biddalaga poshinchukuntu kaalam gadupthu vachadu.
2: Basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
1: Balachakravarti chala danaparudu.
2: Emperor Bali is
1: premasvarupudu,
2: the embodiment of love,
1: satya bhaskarudu,
2: and then he shines by the
1: atti balachakravarti aanadu kerala desamulo undatam chetane manavulnu etti koratanu lekunda tindi tithamulu gaani vastu padamulu gaani ye koratanu lekunda jeevisthu vacharu.
2: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
1: Taanu devatalitto vijayanu sadhinchinadu.
2: In fact, he conquered all the deities.
1: ఆ విజయ సింహంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
2: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada river.
1: విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
2: Along the shore of Narmada river, he conducted the sacred ritual called విశ్వజిత్.
1: ఆ సమయంలో పనే
2: at that time
1: వామనమూర్తి జన్మించినాడు.
2: వామన అపియర్డ్.
1: ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు.
2: హి వాస్ ద చైల్డ్ ఆఫ్ కశ్యప అండ్ అతిథి.
1: ఆ సమయమునందు ఈ బలచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
2: హి వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద సీక్రెట్ రిచువల్ విశ్వజిత్.
1: అతని నివాసం సిద్ధాశ్రమం.
2: హి లివ్స్ దేర్ ఇన్ దట్ సిద్ధాశ్రమ.
1: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
2: from that siddhashrama, as he was proceeding to this yaga,
1: andaru aashcharyanga chustu vacharu.
2: All started looking at him with all surprise.
1: Adam chala baludu.
2: He was so young boy.
1: Atti baludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
2: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
1: Aa prakashame andarni aakarshistu vachindi.
2: That radiance started attracting everybody.
1: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
2: వామన సింబలైజెస్ ద మ్యాగ్నెట్ అట్రాక్షన్.
1: ఈ దృశ్యమును బలచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్ ఆఫ్
1: రత్నమాల చూచింది.
2: రత్నమాల
1: ఆమె చూచి ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను.
2: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of
1: the young
2: boy. She wanted to have a child of that type so as to foster that child and take care of it. In fact, she was feeling so sorry that she didn't have a child of that type. In the meantime, Vamana
1: Balchakravartini Patalokamunaku Troppadu.
2: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
1: Adrishyamanu Chuchinatuvanti Yokka Ratnamala Chi Ilanti Durmargudu Naaku Koduku Kavalani Aashinchinana Ledu. నేను విషపారి చీపు చంపి ఉండేటువంటి దానిను అనింది.
2: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హావ్ ఎ చైల్డ్ ఆఫ్ దిస్ నేచర్. వామన
1: దృశ్యమును చూచాడు.
2: అండ్ వామన నోటీస్ దిస్ సీన్.
1: తథాస్తు అన్నాడు.
2: హి సెడ్ లెట్ థింగ్స్ హ్యాపెన్ దట్ వే.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ఎవరి సంకల్పములు ఎవరి భావములు ఏ విధమైనట్టుగా ఉంటుందో దానికంతా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు.
2: గాడ్ బ్లెస్సెస్ ఆల్ యువర్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ యువర్ థాట్స్.
1: కనుకనే మనం మంచిని తలచాలి.
2: సో వీ షుడ్ థింక్ గుడ్.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ సూచనా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
2: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
1: Amma Ratnamala, naaku motta mota nee paalu nichi penchalani aashinchavu.
2: Ratnamala, in fact, you wanted to feed me.
1: Dehaagmanam cheta nee tandrini paataala lokamuniki tokkatam cheta neeku krodham aavirbhavinchindi.
2: You are full of fury and anger because I have put down your father.
1: Naaku shapalu ichi champalani chintistunnavu.
2: You really wanted to kill me.
1: కనుకనే నీవు ద్వాపర యుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణించువు గాక అని శపించాడు.
2: అండ్ హి హస్ బ్లెస్డ్ రత్నమాల దిస్ వే లెట్ యు బి బోర్న్ ఇన్ ద్వాపర ఏజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పూతన అండ్ డై ఆఫ్టర్ ఫీడింగ్ మీ విత్ యువర్ పాయిజన్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇట్ ఇస్ నెసెసరీ ద మోడర్న్ మ్యాన్ టు డెవలప్ ట్రూత్ఫుల్ థాట్.
1: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తథాస్తు తథాస్తు తథాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
2: అన్నోయింగ్లీ యు మే ఎంటర్టైన్ సర్టన్ థాట్స్ బట్ గాడ్ వుడ్ బ్లెస్ యూ టు థింగ్స్ హ్యాపెన్ దట్ వే.
1: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చెయ్యాలి.
2: Therefore, it is necessary to think good all the time.
1: See no evil, see what is good.
2: See no evil, see what is good.
1: Hear no evil, hear what is good.
2: Hear no evil, hear what
1: talk
2: is good.
1: No evil, talk what is good.
2: Talk no evil, talk
1: think
2: what is good.
1: Think no evil, think what is good.
2: Think no evil, think what is
1: do
2: good.
1: Do no evil, do what is good.
2: Do no evil, do
1: this
2: what is good.
1: This is the way to God.
2: This is the way to God.
1: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి.
2: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యు విల్ బి ద రెసిపియెంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తానము ఇదియే.
2: దిస్ వాస్ ది థాట్ ఆఫ్ రత్నమాల.
1: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడా అట్టిగానే రూపొందినాయి.
2: యాజ్ వాస్ హర్ థాట్ సో వాస్ ది రిజల్ట్ అండ్ ది ఎక్స్పీరియన్స్.
1: బలి చక్రవర్తి
2: ఎంపరర్ బలి
1: మహాదానపరుడు.
2: The one of charity.
1: యజ్ఞంలో సర్వస్వమును కూడాను దారపోశాడు.
2: In fact, he sacrificed everything during
1: యజ్ఞం. సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలిచక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
2: To uphold the principle of truth, he was prepared to sacrifice everything.
1: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
2: Vamana came forward and asked for 3 feet.
1: కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
2: హి నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్, హి ప్రామిస్డ్ దట్ హి విల్ గివ్.
1: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
2: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
1: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
2: బలి ఎంపరర్, హి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అతను గొప్ప శక్తివంతుడు.
2: హి ఇస్ హైలీ పవర్ఫుల్.
1: సాక్షాత్ విష్ణుమూర్తి.
2: ద వెరీ విష్ణు ఇస్.
1: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
2: When once you have given a promise, you cannot go back.
1: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
2: Better you don't promise him at all.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
2: Then Emperor Bali said,
1: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
2: Can there be greater sin more than that going back?
1: గురు వాగ్దానమును ధిక్కరించి,
2: he even disobeyed command of guru.
1: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
2: Yet he promised to Emperor Bali.
1: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
2: Therefore, Bali struggled to uphold truth.
1: కనుకనే అతనికి అనేక రకమైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకములకు అణగదొక్కాడు.
2: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
1: అనగా పాతాళ అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
2: పాతాళ మీన్స్ హీ విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
1: ఆనాడు బలిచక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
2: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
1: స్వామి. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
2: Just as you conversed with me today,
1: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
2: Just as you have been ruling this Kerala,
1: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
2: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
1: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
2: పీపుల్ ఆఫ్ కేరళ ఎంజాయ్ ది సెలబ్రేట్ ది ఫెస్టివల్ ఓణం విచ్ సిగ్నిఫైస్ ద విజిట్ ఆఫ్ వామన టు దిస్ ప్లానెట్ ఎర్త్.
1: కనుక బలిచక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
2: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
1: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: హీ ఈజ్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ, హీ హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
1: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణము అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
2: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
1: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
2: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
1: బలిచక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి ఒక అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
2: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
1: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
2: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
1: భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
2: consider it as incarnation.
1: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
2: In fact, we celebrate with all the gaiety and festivity.
1: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
2: We should lead a life of spirituality, of a specific code of conduct.
1: సత్యం బ్రూయాత్,
2: speak truth.
1: అది ఏ నైతికము?
2: That is moral.
1: ప్రియం బ్రూయాత్,
2: in an acceptable way.
1: అది ఏ ధార్మికము?
2: That is righteous.
1: నబ్రూజాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం?
2: The spiritual aspect requires you not to speak lies any time.
1: కనుకనే సత్యంపైనే ఈ మూడు కూడాను ఆధారపడి ఉంటున్నవి.
2: All these three depend on truth ultimately.
1: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి,
2: సో
1: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి,
2: and experience
1: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
2: And we have to do such deeds as to make everyone happy.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
2: దర్ సో మెనీ క్వాలిటీస్ విద్ ఇన్ మ్యాన్.
1: కానీ వచ్చినటువంటి గుణములు మనం అడుగొట్టుకోకూడదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ ఆల్ దోస్ దట్ గెట్ ఇన్.
1: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
2: వి షుడ్ సీ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకటింప చేసుకోవాలి,
2: అరైజ్ అండ్ మానిఫెస్ట్,
1: ప్రచారం చేయాలి,
2: అండ్ వి షుడ్
1: 10 మందికి పంచాలి,
2: షేర్,
1: నీవు అనుభవించాలి,
2: అండ్ యు ఆల్సో ఎక్స్‌పీరియన్స్.
1: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
2: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
2: ఫస్ట్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
2: దేర్ఫోర్ దిస్ ఇస్ ది లవ్ దట్ వి షుడ్.
1: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యువర్ హార్ట్, నో అదర్ బ్యాడ్ క్వాలిటీ కుడ్ ఎవర్ గెట్.
1: హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
2: యువర్ హార్ట్, హ్యూమన్ హార్ట్ ఇస్ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
1: నాట్ మ్యూజికల్ చైర్,
2: ఇట్స్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒకే హార్ట్,
2: ఓన్లీ వన్ హార్ట్.
1: దానిలో నీవు ప్రేమ నింపుకో.
2: ఫిల్ ద హార్ట్ విత్ లవ్.
1: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
2: నో వన్ కెన్ ఎంటర్ దేర్ ఆఫ్టర్.
1: కనుక నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
2: As there is no love in the human heart, the wicked qualities find a place.
1: కనుక స్టార్ట్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: The way to God, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love.
1: ప్రేమతో జీవించాలి.
2: Lead your life in love.
1: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
2: There's nothing beyond love.
1: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
2: Love also arises.
1: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
2: And truth arises out of love.
1: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
2: Without truth, love cannot exist, and love cannot exist without truth.
1: కనుకనే సత్యము అంతర్వాహిని.
2: So truth is an undercurrent.
1: ప్రేమ బహిర్వాహిని.
2: And love manifests.
1: కనుక అంతర్బహిర్తత్వవ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
2: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్ ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
1: ఈనాడు
2: టుడే
1: నిజంగా
2: ట్రూలీ
1: కేరళ ప్రజలు
2: కేరళ పీపుల్
1: ఎంతో అదృష్టవంతులు,
2: ఆర్ వెరీ లక్కీ వన్.
1: ఈ కేరళ ప్రజలు కూడాను కేరళలో ఉండినా కూడాను ఈ ఆనందం వీరికి లభించదు.
2: దిస్ బ్లిస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హియర్ యు విల్ నాట్ గెట్ ఇట్ దేర్ ఇన్ కేరళ.
1: వారు వారి ఇంటి లోపల పండుగలు చేసుకుంటారు, ఆనాటితో ముగించుకుంటారు.
2: After all, you may have certain preparations made at home.
1: సర్వ సమూహమైనటువంటి ఈ ఆనందాన్ని ఎక్కడా మనం అనుకోలేరు.
2: దిస్ కాంగ్రిగేషన్ దిస్ అసెంబ్లీ కన్ఫర్డ్ బ్లెస్ సుప్రీం.
1: నిజముగా కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులే.
2: The people of Kerala are very lucky.
1: చాలా పుణ్యవంతులే.
2: They are meritorious.
1: భాగ్యవంతులే.
2: They are really lucky one, fortunate.
1: అలాంటి పవిత్రమైనటువంటి ఒక బలిచక్రవర్తి యొక్క శిష్యుడిగా ఉంటుంది.
2: Being the followers of Emperor Bali.
1: Vamanamurtito cheyinatundi oka mahapurushulu meeru.
2: In fact, you are noble and virtuous people being in the company of Vamana.
1: Alanti pavitramaina prachina samskruti meeru smaristu randi.
2: You think of that ancient culture and glory.
1: Adi emi oka pranamu.
2: That is your very life.
1: Aa culture emi oka jeevithamu.
2: That culture is your very life.
1: Dani meeru poshinchukuntunnaru.
2: You just maintain, keep up.
1: Culture inaadu poorthi potundali.
2: Culture we don't find today.
1: కల్చర్ పోతే ఇంకేమిటి మనకి?
2: కల్చర్ ఇస్ దేర్ వాట్ ఇస్ దట్ దట్ లాస్
1: అంతా పోతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్
1: కల్చర్ ని పోషించండి.
2: కీప్ అప్ హోల్డ్ ఆన్ టు ద కల్చర్.
1: భారతీయులు పోషించినటువంటి ఆ కల్చర్ ని మనం కాపాడుకోండి.
2: వి హావ్ టు సేఫ్ గార్డ్ ది ఎన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: వారు పెట్టినటువంటి మొక్కను మనం పోషించి అభివృద్ధి పెంచుకోండి.
2: అండ్ యు హావ్ టు గ్రో దిస్ సాప్లింగ్ ఇంటు ఎ మైటీ ట్రీ.
1: ఏనాడు చూసినా ఎక్కడ పోసినప్పటికీ కేరళ లోపల చాలా భక్తి మనకు ప్రదర్శిస్తుంటారు.
2: వి ఫైండ్ లాట్ ఆఫ్ డివోషన్ త్రూ అవుట్ ది స్టేట్ ఆఫ్ కేరళ.
1: ఎటువంటి వారైనా సరే,
2: ఎనీబడి
1: నాస్తికుడైనా సరియే,
2: ఎథిస్ట్
1: వీరిని అక్కడికి పోతే ఇట్ అంటాడు,
2: ఇమ్మీడియట్లీ గోస్ ఆన్ సెల్యూటింగ్ యూ.
1: కనుక వారి ఎందు ఆ యొక్క భక్తి లోపల ఆవిర్భవిస్తుంది.
2: దేర్ ఇస్ డివోషన్ విద్ ఇన్.
1: ఆ సంస్కృతి వారిలో నిలిచి ఉంటుంది.
2: దట్ కల్చర్ ఇస్ దేర్.
1: ఆ నిలిచిన సంస్కృతిని పోషించుకుంటున్నారు.
2: దట్ కల్చర్ హ్యాస్ టు బి సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్.
1: అది నేను కోరేటువంటిది.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్
1: ఫ్రమ్ యు.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
2: నో సెల్ఫిష్నెస్ ఇన్ హి.
1: బట్ ఐ వాంట్ యువర్ హ్యాపీ.
2: భగవాన్ వాంట్స్ యు టు బి హ్యాపీ.
1: ఐ వాంట్ యువర్
2: లవ్. భగవాన్ వాంట్స్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మాత్రమే కావాలి.
2: అండ్ భగవాన్ వాంట్స్ యువర్ లవ్. దట్స్
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్.
1: అది నేను ఆశించేటువంటి.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యు.
1: ప్రేమ ముదిత మనసే కహు.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

எஸ் பரகிட்டே எஸ்யாம் கலி கரோதிகம் கலி கரோதிகம் சதயம்.

0: कालिहस्तस्यां करोदुतिकम्। అనుభవజ్ఞులైన వైద్యులారా,
1: ఎక్స్పీరియన్స్ డాక్టర్స్,
0: ఏ హృదయములో దయ ఉందినో, ఏ వాక్కులో సత్యముందినో, ఏ కాయము పరోపకార నిమిత్తమై పాటుపడునో, అట్టి వ్యక్తికి ఎట్టి దుర్గతి కూడాను పట్టదు, దుర్రోగములు కూడాను ప్రాప్తించవు.
1: The mind with the heart filled with compassion and the body for service and the word full of truth would never suffer nor of any diseases either.
0: ఈ విశాల ప్రపంచములో ప్రతి మానవుడు ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే ఈ త్రిగుణముల చేతనే మానవుడు జీవించుతూ ఉన్నాడు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ మ్యాన్ ఆస్పైర్స్ లాంగ్ లైఫ్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్.
0: ప్రతి మానవుడు కూడాను జీవించాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు లివ్.
0: జీవించిన తర్వాతనే సుఖాన్ని అభిలషిస్తున్నాడు.
1: In his lifetime, he aspires to be happy.
0: జీవించటము ప్రథమ సోపానం.
1: Living is the first step.
0: ఈ జీవించే నిమిత్తమై, ఆరోగ్యమును కాపాడే నిమిత్తమై వైద్య శాస్త్రము ఏర్పడుతూ వచ్చింది.
1: To lead a healthy life on earth, the medical sciences are meant.
0: Dharmartha kama mochanam aarogyam mulamuttam. Manavudu chaturvidhamaina dharmamunu aacharinchavalanannanu aarogyam atyavasaram.
1: For the man to undertake all the four important tasks after righteousness, the wealth, the fulfillment of the desire and liberation, health is very important.
0: ఈనాడు లౌకికంగా, వైజ్ఞానికంగా మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించింది.
1: టుడే హ్యూమన్ సొసైటీ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ మానవుడు నైతికంగా, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాడు.
1: But man has fallen in ethics and spiritual parlance.
0: Chatur vedamala rendu okkataina adharva vedamengo dani yokka upavedame ayurveda.
1: Among four vedas, the sub veda of adharana veda is this ayurveda, the medical science.
0: Ayurvedam anaga kevalamu ayurvedam gurinchi బోధించు జ్ఞానమే.
1: ఆయుర్వేద హ్యాస్ గాట్ ఆల్ ది నాలెడ్జ్ రిగార్డింగ్ ది లాంగివిటీ ఆఫ్ లైఫ్.
0: వేదములు ఎంత పురాతనమైనవో ఆయుర్వేదం కూడాను అంత పురాతనమైనటువంటిది.
1: ఆయుర్వేద ద మెడికల్ సైన్స్ ఇస్ యాజ్ ఏన్షియంట్ యాజ్ వేదస్ దెమ్సెల్వ్స్.
0: ఆయుర్వేదము కేవలము దేశ కాలములతో కట్టుబడక దీనికి అతీతమైన సత్య స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఆయుర్వేద ఇస్ నాట్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్, ఇట్ ఈస్ బియాండ్.
0: కనుకనే ఆయుర్వేదము త్రికాల భాద్యం అని పేరు.
1: సో ఆయుర్వేద ఇస్ నాట్ డివైడెడ్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఇది సర్వదా సర్వకాలములు యందు కూడాను ఆచరించదగినటువంటిదని కూడాను దీనికి ఒక సార్థక నామం.
1: Ayurveda has got the right name because it has got to be practiced and thought over.
0: Itti veda tattvamulandu yerpadinatvanti yokka kaalaatitamainatvanti yokka vaidyamunu bharatiyulu vismaristu vachadu.
1: Bharatiyas have forgotten this Ayurveda, the sciences which is beyond time.
0: ఈ ఆయుర్వేదమునకు అలోపతికు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం కొంత గుర్తించాలి.
1: We have to understand to some extent difference between Ayurveda and allopathy.
0: ఆయుర్వేదము కాలముతో కట్టుబడక దేశమునకు చిక్కక కేవలము మనో బుద్ధి ఆత్మల యొక్క సంబంధము చేత కట్టబడి ఉంటున్నది.
1: Ayurveda is not bound by time and space. It binds together the mind, intellect and the true self.
0: కనుకని ఆయుర్వేదమునందు ఆత్మ మనస్సు శరీరము ఈ మూడు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర ధరిస్తూ వచ్చాయి.
1: So in Ayurveda the self, mind and the body play an important role.
0: కనుకని ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అలోపతికి పూర్వమే ఏర్పడినటువంటి యొక్క వైద్య శాస్త్రము.
1: Hence, Ayurveda was there already prior to allopathy.
0: Allopathy అనేటువంటిది కేవలము బహిర్ముఖమైనటువంటిది.
1: Allopathy is external science.
0: ఆయుర్వేదం అనేటువంటిది అంతర్భావంతో కూడినటువంటిది.
1: Ayurveda relates to inner feeling.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనము సమన్వయం చేయాలి.
1: We have to coordinate the essence of these two branches.
0: Allopathy అనేటువంటిది కేవలం ఆబ్జెక్ట్ తో కూడినటువంటిది.
1: Allopathy is completely objective.
0: ఆయుర్వేదము సబ్జెక్ట్ సంబంధమైనటువంటిది.
1: Ayurveda is completely subjective.
0: ఈ రెండింటి యందు ఉండినటువంటి యొక్క సమన్వయంలో ఆర్ట్ చాలా ప్రధానమైనటువంటిది.
1: While integrating the two, the art is very important.
0: ఈ సబ్జెక్ట్ లో ఉండేటువంటి యొక్క విలువలు ఆబ్జెక్ట్ లో తక్కువగా ఉంటుంటాయి.
1: ద వాల్యూ ఇన్ ద సబ్జెక్ట్ ఇస్ టు సర్టన్ ఎక్స్టెంట్ లెస్ ఇన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఆర్టిస్టిక్ సెన్స్ కంటే సైంటిఫిక్ సెన్స్ అనేటువంటిది కొంత తక్కువ స్థాయిలో ఉంటుంటుంది.
1: Hence, artistic sense is at a higher level when compared to scientific sense.
0: Ayurvedamulo kada bhagam adhikanga untuntadi.
1: In Ayurveda there's more of artistic sense.
0: Kalukone ee subject ku object ku undinatvanti sambandha bandhavyanni vaidyulu gurtinchali.
1: It's for this reason doctors will have to realize the relationship between the subject and the object.
0: Object anetvantidi kevalamu oka vidhamainatvanti yokka bahirmukhamainatvanti drishti.
1: Object has got external view.
0: Object outlooks.
1: Object outlooks, external outlooks.
0: Kani ayurvedam anetvanti subject outlooks.
1: But Ayurveda relates to subject outlooks.
0: Subject yokka pratibimbame object.
1: The object is the very reflection of subject.
0: ఇవి రెండు వేరు వేరు కాదు.
1: They are not different from each other.
0: బింబ ప్రతిబింబములు.
1: One is the object, the
0: action
1: other one.
0: Reactionలు.
1: Action and reaction.
0: ఈ సన్నిహిత సంబంధాన్ని వైద్యులు గుర్తించుకోలేక ఆయుర్వేదం అని గొప్పదని కొంతమంది అలోపతి గొప్పదని కొంతమంది వాదోపవాదముల్లో కాలమును వ్యర్థం కావిస్తున్నారు.
1: Being not able to understand the intimate relationship between allopathy and Ayurveda, doctors enter into argumentation and waste their time.
0: Kaadu kaadu. Ayurvedam anetuvanti dani yandu mano nirmalatvame aarogyamunaku pradhana kaaranam ani bodhisthundi.
1: The Ayurvedic science teaches the purity of the mind is the key for good health.
0: Kaani allopathy deenini angikarinchadu.
1: Allopathy does not agree to this view.
0: Krimanasiniye దీనికి ప్రధానమైన ఔషధమని కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ఇట్ ఓన్లీ ది కిల్లింగ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, కిల్లింగ్ ఆఫ్ ది జర్మ్స్ ఈజ్ ది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ యాజ్ ఈజ్ అండర్స్టాండ్.
0: ఈ అల్లపతి ఆత్మకు మనస్సుకు ఏమాత్రం కూడాను గుర్తించదు.
1: అలోపతి డస్ నాట్ టేక్ ఇన్ టు కాగ్నిషన్స్ ద మైండ్ ది ఇంటెలెక్ట్
0: మానవుని యొక్క పరిశుద్ధము అనేటువంటిది కూడాను గుర్తించదు.
1: ఇట్ డస్ నాట్ రికగ్నైజ్ the sanctity in the human life.
0: ఇది పరిశోధనా ప్రజ్ఞానమైనటువంటి ఒక తెలివితేటలు.
1: It is an intellect relating to investigation and experimentation.
0: ఈ యొక్క పరిశోధన విధానము లోపల దీని తెలివితేటలను కొంత మార్పు చెందించుకుంటూ వచ్చాయి.
1: In this process of research, there are some changes in experimental knowledge.
0: కాని అలోపతి ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్.
1: Allopathy is experimental knowledge.
0: Ayurveda is experience knowledge.
1: Ayurveda is knowledge based on experience.
0: Experience ku experimental ku chala vyathyasam untundi.
1: There is great range of difference between experience and experiment.
0: Bahirmukhamainatvanti yokka shastramu kevalamu aachara sambandhamainatvanti ga untadi.
1: The external knowledge relates to the practice.
0: ఈ సబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ కు మధ్య లోపల ఉండినటువంటి కళాభాగము కొంతవరకు మార్పు చెందటం చేత ఈ యొక్క మానవత్వం లోపల యాంటీబయాటిక్స్ అనేటువంటి దాన్ని కూడా గుర్తిస్తూ వచ్చారు.
1: As there is change between the subject and the object, we also find deviations in artistic sense that gave rise to the discovery of antibiotics.
0: ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటిది తీవ్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: Antibiotics work seriously.
0: రోగములు కూడా అతి శీఘ్రము లోపలనే నివారణ గావిస్తుంది.
1: They would also cure the disease.
0: కానీ దీని రియాక్షన్స్ చాలా మార్పు చెందుతుంది.
1: But there will be many of the reactions through the use of antibiotics.
0: ఒక వ్యాధిని నివారణ గావిస్తుంది కానీ మరొక వ్యాధిని ప్రారంభింపజేస్తుంది.
1: As it cures one disease, it gives rise to another disease.
0: ప్రస్తుత పరిస్థితిని పురస్కరించుకొని డాక్టర్స్ రోగ నివారణ నిమిత్తమై కొంతవరకును ఈ క్రిమి సిద్ధాంతాన్ని పెంచుకుంటూ వచ్చారు.
1: Basing on the present therapy or the treatment, the killing of the germs, germ theory, is given importance by doctors.
0: ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో కూడాను ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు.
1: There's no difference between subject and object.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Choochuvadu choodabadunadi choopu. Ivu moodiga manam bhavisthunnam.
1: The seer, the seeing and the look, we consider them different.
0: Idi object. Doctors roga nivarana nimittamai kontha varakunu ee krimi siddhantanni penchukuntu vacharu.
1: Basing on the present therapy or the

0: చదువు ఒక్క రీతిగానే భావిస్తుంది.
1: But subject doesn't consider these three, it finds unity, oneness in these three.
0: చూచినది చూడబడినది చూపు ఈ మూడు కూడా ఒక్కటే అవుతుంది.
1: The seer, the seeing and the look are all one. And the seeing.
0: ఈ మూడింటి యొక్క తత్వం నందు ఒక్కటి మాత్రమే ఏకత్వంగా ఉంటుంటుంది.
1: There is only oneness in these three.
0: చూచువాడు ఒక్కడే.
1: The seer is one.
0: ఇవి రెండు కూడా ఎండ మీడల సంబంధంగా వెంటాడుతూ ఉంటాయి.
1: దీస్ టు ఫాలో ఈచ్ అదర్ లైక్ దిస్ లైట్ అండ్ డార్క్.
0: ఇవి ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉంటుంటాయి.
1: దే ఆర్ రిలేటెడ్ ఇంటిమేట్లీ.
0: కానీ భావము వేరు పదార్థము వేరు.
1: బట్ ద ఫీలింగ్ ఇస్ డిఫరెంట్ వైల్ ది మెటీరియల్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: పదార్థ విచారణ మాత్రం ఉంది మాత్రమే అలోపతి డాక్టర్స్ పరిశోధనలు జరుపుతుంటారు.
1: అలోపతి డాక్టర్స్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ది మెటీరియల్ నాలెడ్జ్.
0: భావ సిద్ధాంతమైనందు ఏమాత్రం కూడా ప్రవేశించరు.
1: దే డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దిస్ థియరీ రిలేటింగ్ టు ఫీలింగ్.
0: కనుక భావమే సర్వకాలము ఎందుకు కూడా త్రికాలము ఎందుకు కూడా మార్పు చెందినటువంటి సత్యం.
1: It is this feeling, this absolute truth, that does not change in these three times.
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది ట్రూత్.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: దేశ కాలములకు మార్పు చెందినటువంటిది ఋతం.
1: ఋత ఇస్ దట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ ది టైమ్ అండ్ ది స్పేస్.
0: ఈ ఋతములకు సత్యములకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని డాక్టర్స్ చక్కగా విచారం చేయాలి.
1: Doctors should clearly understand the relationship between Ruta and Satya.
0: Absolute truth. Transcendental truth.
1: Absolute truth and transcendental truth.
0: ఈ transcendental truth అనేటువంటిది పదార్థములతో కూడినటువంటిది.
1: Transcendental truth relates to the matter.
0: Absolute truth అనేటువంటిది ఏకత్వంతో కూడినటువంటిది.
1: Absolute truth relates to oneness.
0: దీనినే భారతీయులు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. మిథ్య అనేటువంటిది ట్రాన్సెండెంటల్ ట్రూత్. సత్యం అనేటువంటిది అబ్సల్యూట్ ట్రూత్.
1: మిథ్య ఇల్యూషన్ ఇస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ వైల్ బ్రహ్మ ద సెల్ఫ్ ఈస్ ది ట్రూత్.
0: ప్రపంచంలో భౌతికమైనటువంటి అభివృద్ధుల వల్ల సామాన్యమైన మానవుడు కూడాను సుఖశాంతిని అందుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది వరల్డ్ man is not able to enjoy the peace.
0: భౌతికమైనటువంటి యొక్క సుఖముల చేత కాని పరిశోధన చేత కాని శాంతి భద్రతలు ఏర్పడవు.
1: Peace and security we don't get out of physical knowledge nor experiments.
0: దీనికి భావం కూడాను అత్యవసరం.
1: For this feeling is very necessary.
0: వైద్య శాస్త్రమునందు మనస్సు సమస్థితిలో ఉంటుండాలి.
1: In medical science, we should understand that mind should be in equanimity.
0: Manasu, buddhi, atmalu yokka tattamu, samabhagamuluga undinappude, aarogyamu paripurnanga untuntadi.
1: When the mind, intellect and the self are in equanimity, one would be healthy.
0: Manasu sambandhamainatundi vyathala valla, aarogyamu amitanga chedipothuntadi.
1: Because of mental worries, one loses health.
0: దీనికి కారణము సైకలాజికల్.
1: ద రీజన్ ఫర్ సిక్నెస్ ఇస్ సైకలాజికల్.
0: మానసిక పరివర్తన ఆరోగ్యములకు అత్యవసరము.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ హెల్త్.
0: కనుకనే ఆయుర్వేదం అనేటువంటిది మానసిక పరిశుద్ధమును ప్రసాదిస్తూ వచ్చింది.
1: సో హెల్త్ కన్ఫర్స్ ద మెంటల్ పీస్.
0: అలపతి అనేటువంటిది కేవలము ఒక క్రిమినాశనం మాత్రమే కాకుండా రోగములకు సంబంధించినటువంటి బీజ నాశనం కూడా భావిస్తూ వచ్చింది.
1: ది అలోపతి నాట్ ఓన్లీ కిల్స్ ద జర్మ్స్ బట్ ఆల్సో రిమూవ్స్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిజీజ్.
0: మానవునికి రోగములకు ప్రధాన కారణము వాత పిత్త క్లేశాదు.
1: ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ సిక్నెస్ ఆర్ దీస్ త్రీ, ద వాత పిత్త అండ్ శ్లేష్మ.
0: వాతము అనేటువంటి దానివల్ల కేవలము కొన్ని విధమైనటువంటి యొక్క 36 విధములైనటువంటి రోగములు అభివృద్ధి అవుతుంటాయి.
1: బికాస్ దిస్ వన్ ఫ్యాక్టర్ వాటర్ 36 డిజీజ్ మ్యాన్ ఇస్ ఇన్ఫెక్టెడ్.
0: పిత్తం వల్ల 98 రోగములు.

0: అభివృద్ధి అవుతున్నాయి.
1: ద సెకండ్ పిట్టా ఫ్యాక్టర్ 98 డిసీజెస్,
0: క్లేశము, తద్వారా 96 రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: అండ్ శ్లేష ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 96 ఫార్మ్స్ ఆఫ్ డిసీజెస్.
0: కనుక శరీరం ఉంటున్నటువంటి యొక్క వాత పిత్త శ్లేషాదులే సమస్త రోగములకు మూల కారణములు.
1: సో దీస్ త్రీ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిసీజ్.
0: ఈ మూడు కూడాను సమస్థితిలో ఉండినప్పుడు ఏ విధమైన రోగం కూడాను అభివృద్ధి కాదు.
1: When these three factors are in a state of equilibrium,
0: దేహమునకు వాతం ఉండవలసినది.
1: For the body, the vata is necessary.
0: పిత్తము కూడాను ఉండవలసినది.
1: The second factor, pitta, is
0: ఉండవలసినది.
1: The third factor is also necessary.
0: కానీ పరిమితములో ఉంటుండాలి.
1: But they should be limited.
0: ఆలోపతి లోపల కూడాను చాలా మంది క్రిమినాశనము చేస్తున్నారు.
1: In allopathy, they kill the germs.
0: అన్ని క్రిములను కూడాను నాశనం చేయకూడదు.
1: We shouldn't kill all the germs.
0: దేహములు ఏ భాగములు ఎంతెంత పరిమితులను ఈ క్రిములు ఉండాలో అంతంత పరిమితికి దీన్ని పోషిస్తూ రావాలి.
1: However, these germs have to be kept properly in different parts of the body. అధికము కాకుండా
0: చూసుకోవాలి.
1: We should see that they won't be in excess.
0: శరీరములో ఉష్ణం ఉండాలి.
1: Temperature is necessary for the
0: body. ఎంత ఉండాలి? 98.4 or 98.6.
1: The temperature should be in the body 98.4 or 98.6.
0: ante kaani ushnam undakoodani aa kramakramina ee ushnani poorthi down chesthe marinta pramadam avutundi.
1: But if we down the temperature, it leads to danger.
0: Adhe vidhamga de shariram lopala anni rakamainaatvanti krimulu kodanu untunnayi.
1: Similarly in the body there are many germs.
0: Aithe vaatamulaku nuvula nene pittamulaku నెయ్యి, క్లేశములకు తేనె, ఈ మూడు కూడాను ఆయుర్వేదంలో పథ్యముగా భావిస్తూ వచ్చారు.
1: ఆయుర్వేద ప్రిస్క్రైబ్స్ డైట్ ద టిల్ ఆయిల్ ఫర్ ఫస్ట్ ఫ్యాక్టర్, ద ఘీ ఫర్ ద సెకండ్ ఫ్యాక్టర్ అండ్ ద హనీ ఫర్ ద థర్డ్ ఫ్యాక్టర్.
0: ఈ మూడు కూడాను పరిమితంలోనే ఉండాలి.
1: ఆల్ దీస్ త్రీ షుడ్ బి లిమిటెడ్.
0: ఈ మూడు కూడాను పరిమితి దాటిపోయినప్పుడు
1: దేర్ బియాండ్ లిమిట్స్
0: శరీరమంతా కూడాను భగవత్ నిర్ణయంతో కూడినటువంటిది.
1: ద బాడీ ఈజ్ అబ్సల్యూట్లీ డిసైడెడ్ బై గాడ్.
0: ఇది కేవలం వైద్యుల ద్వారా ఏర్పడినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ ఫార్మ్ బై ఎ డాక్టర్.
0: మన గుండె ఉంటుండాలి.
1: హియర్ ఈజ్ హార్ట్.
0: ఈ గుండె దినములకు 1,03,000 పర్యాయములు కొడుతూ ఉంటుండాలి.
1: హార్ట్ బీట్ పర్ డే ఈజ్ 1,03,000 టైమ్స్ ఎ డే.
0: మన శరీరంలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ.
0: ఒక్క దినములకు 1,68,000 మైళ్లు ప్రయాణం చేస్తుండాలి.
1: బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ 1,68,000 మైల్స్ పర్ డే.
0: మన శ్వాస,
1: అవర్ బ్రెత్,
0: ఒక్క దినములకు 21,600 పర్యాయములు శ్వాసను విధిస్తున్నాం.
1: We breathe 21,600 times a day.
0: Anaga 438 ganadugula yokka gaalini manam peelustuntunnam oka dinamunaku.
1: Meaning we consume air 438 square feet of air.
0: Idi kevalam oka vidhamainatvanti daiva nirnayamato koodinatvantidi.
1: This is based on God's decision.
0: Deeniki sarainatvanti yokka paddhati. దీనిని ఒక లా ఆఫ్ నేచర్, దీన్ని మనం కాపాడుతూ పోవాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ ద లా ఆఫ్ నేచర్.
0: ఈ యొక్క నేచర్ కు మనం విరుద్ధంగా పోవటం చేతనే అన్ని విధమైనటువంటి యొక్క రోగములు ప్రారంభమవుతున్నాయి.
1: యాజ్ వీ యాక్ట్ అగేన్స్ట్ ది నేచర్ ఇట్ లీడ్స్ టు ఆల్ సిక్నెస్.
0: కనుక మనము ఈ నేచర్ కూడా ఒక టీచర్ ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ టీచర్ ఫర్ ద నేచర్.
0: ఆ టీచరే దైవం.
1: ద టీచర్ ఇస్ గాడ్.
0: ఈ నేచర్ నేచర్ అని మనం కేవలం నేచర్ను అలక్ష్యం గావిస్తూ పోతున్నామే కానీ ఈ నేచర్కు ఎవరు టీచర్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ నేచర్ వీఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ బట్ వీ షుడ్ నో ద టీచర్ ఆఫ్ దిస్ నేచర్.
0: కనుకనే మన దేహం లోపల సమస్త విధములైన యొక్క క్రిములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ బాడీ దర్ మెనీ జర్మ్స్.
0: దీనిని చక్కగా విచారణ చేయాలనుకున్నప్పుడు మలినపు కొంప ఈ దేహము.
1: The body is full of dirt.
0: Rogamulam braggedu sevaka gampa.
1: It is afflicted by several diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇస్ ద ట్యూబర్ దట్ పెరినేట్స్ లైఫ్.
0: భవసాగర మీద గలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
0: అమ్ముల పదిలంపు మన మెప్పు దలంప.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: ఇలాంటి యొక్క శరీరము లోపలే దివ్యమైన భవ్యమైన కూడా యొక్క పామరత్వంతో పాటు దైవత్వం కూడా కూడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ బాడీ ఎలాంగ్ విత్ దిస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సేక్రెడ్ డివైన్.
0: మానవుడు సహజంగా ఈ నేచర్ ను అనుసరిస్తూ పోవాలి.
1: మ్యాన్ షుడ్ నేచురల్లీ ఫాలో నేచర్.
0: కానీ ఈ నేచర్ కు విరుద్ధంగా మనము కార్యములను మనం ప్రవేశపెడుతున్నాం.
1: వన్ షుడ్ నాట్ యాక్ట్ అగేన్స్ట్ నేచర్.
0: ముఖ్యంగా గుండె జబ్బుకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ హార్ట్ డిజీజ్?
0: అనేక మంది డాక్టర్స్ స్మోకింగ్లని, ఫ్యాట్ అని, ఆహారమని ఇన్ని ఎన్ని రకములుగా బోధిస్తూ ఉంటారు.
1: మెనీ డాక్టర్స్ సే దట్ ద కాజెస్ ఫర్ హార్ట్ ఎయిల్మెంట్స్ ఆర్ ద స్మోకింగ్, ఫ్యాట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్.
0: కేవలము ఇది ఆహార విహారములతో కూడినటువంటిది.
1: ఇట్ రిలేట్స్ టు నాట్ ఓన్లీ ఫుడ్ బట్ ఆల్సో హ్యాబిట్స్.
0: ఈ హ్యాబిట్స్ కూడాను సరైన మార్గంలో ఉంటుండాలి.
1: ద హ్యాబిట్స్ షుడ్ బి ప్రాపర్ కరెక్ట్.
0: మన దేహతత్వంలో ఉండేటువంటి యొక్క ఒక విధమైనటువంటి పుష్టిని లేక భావమును భాగమును కూడాను సమత్వంగా పోషిస్తూ రావాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది హెల్త్ అండ్ ద ఫీలింగ్స్.
0: మానవుడి యొక్క మనోవృత్తులు మరింత వేగముగా పరిగెత్తుతున్నాయి.
1: The feelings that come out of the mind run very fast.
0: ఈ విధమైన తొందర పాటు వల్ల కొన్ని విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తున్నాయి.
1: Because of this hurry, man suffers from diseases.
0: కానీ కొన్ని కార్యములు విఫలం కావడం చేత మానవుడు మితిమీరినటువంటి యోచన చేస్తున్నాడు.
1: Because of failure in certain tasks, man thinks excessively.
0: కనుక ఈ యొక్క కారణాన్ని మనం చక్కగా విచారించినప్పుడు హరి, వరి, కరి ఈ మూడే హార్ట్ కు చాలా ప్రధానమైనటువంటి కారణాలు.
1: When we inquire clearly, we'll understand the heart diseases are due to hurry, worry and curry.
0: Curry means fat.
1: Curry means fat.
0: ఈ యొక్క ఫ్యాట్ కు కూడాను మూల కారణము ఆహారమే.
1: The cause for the fat is food.
0: డాక్టర్స్ అనేక విధములుగా కూడాను పరిశోధనలు చేసినారు, పరిశీలన జరిపినారు. మహాప్రజ్ఞావంతులైనటువంటి వారు దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: Many doctors conducted several experiments, made investigations and progressing in that
0: direction. కానీ పరిశోధనలతో వచ్చినటువంటి యొక్క ఫలమును ప్రజలకు సరైన రీతిలో ప్రచారం తలపటం లేదు.
1: But the result of these experiments is not publicized among people.
0: ఈ గుండె యొక్క జబ్బుకు మూల కారణం మనం విచారణ చేస్తుంటే,
1: when we inquire clearly the cause for heart disease,
0: ఈ గుండె జబ్బులు అధికంగా ఎలాంటి వారికి సంభవిస్తుందాది?
1: Who suffers from heart disease?
0: నాన్ వెజిటేరియన్ వాళ్ళకి గుండె జబ్బు అధికంగా సంభవిస్తుందాది.
1: Heart diseases are more among non-vegetarians.
0: Vegetarians కు అంత అధికంగా లేదు.
1: Among vegetarians is not that rate.
0: కారణం ఏమనగా, ఈ యొక్క నాన్ వెజిటేరియన్ లోపల ఒక విధమైన కొవ్వు పదార్థం అధికంగా ఉంటుంటాయి.
1: బికాస్ ఇన్ నాన్ వెజిటేరియన్ డైట్ దేర్ ఇస్ ఫ్యాట్.
0: దీనివల్ల క్రమక్రమేణ ఒక విధమైన తైలం యొక్క పరిస్థితి దినదినములకు పెరిగిపోతుంది.
1: దేర్ఫోర్ ద ఆయిల్ కంటెంట్ విల్ బి ఆన్ ద రైజ్ డే ఆఫ్టర్ డే.
0: దాని వల్లనే కొలెస్ట్రాల్ కూడాను పెరుగుతూ ఉంటుండాలి.
1: ఫర్ దట్ రీజన్ కొలెస్ట్రాల్ ఆల్సో ఇంక్రీజెస్.
0: దీనికి తగినట్టుగా హరి, వరి రెండూ చూడినప్పుడు మరింత బలహీనమైపోతుంటుండాలి.
1: When hurry and worry also join, he would
0: worry valla blood pressure perugutundadi.
1: Because of worry, blood pressure shoots.
0: Hurry worry valla sugar perugutundadi.
1: Because of hurry and worry, the sugar also increases.
0: Ee blood pressure diabetics rendu kudanu thins vale okadani koti anusaristu untai.
1: Blood pressure and diabetes follow each other like twins.
0: Ee rendu kudanu heart paine pani chestundadi. Okati lopala, okati baita pani chestundi.
1: Both act on the heart, one inside, another outside.
0: కనుక మొట్టమొదట మనము ఈ డయాబెటిక్స్ బ్లడ్ ప్రెషర్ లేకుండా ఉండడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So we should make an effort to see that we will not suffer from blood pressure and diabetes.
0: మరొక కారణం ఏమనగా,
1: another reason is,
0: కొంతమంది శ్రీమంతులు
1: some rich people,
0: konta adhikarulu kudanu,
1: people in authority,
0: taginanta exercise cheyatam ledu,
1: they don't do the exercise needed.
0: Idi compulsory, tappani reetiga exercise untundali.
1: This physical exercise must be compulsory.
0: Ee exercise lekunda bodaniki kaaranam emti?
1: What is the reason for the absence of exercise?
0: Tukavu marigipoyi aarogyamunaku amitamaina balamu nistunnaru.
1: Having been used to these pleasures, they have not attached
0: themselves to health. Tadvara sukamcheta anarogyam perigipothundadi.
1: For that reason, they are sick.
0: Naa uddeshamu 4 mailu లేక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆఫీసులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పిల్లలు కానీ, అధికారులు కానీ సైకిల్ పైన ప్రయాణం చేస్తే చాలా మంచిది.
1: అకార్డింగ్ టు స్వామి, ద ఆఫీసర్స్ అండ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే గో టు దేర్ వర్క్ స్పాట్స్ లైక్ ఆఫీసర్స్ కాలేజ్ అండ్ స్కూల్స్ ఆన్ సైకిల్ ఫర్ 4 కిలోమీటర్స్ 4 మైల్స్ ఆర్ 5 కిలోమీటర్స్, it will be very healthy.
0: ఈ సైకిల్ ఎక్సర్సైజ్ చాలా గొప్పది.
1: This cycling exercise is very great.
0: కేవలం ఎక్సర్సైజ్ కు హెల్త్ కు మాత్రమే కాకుండా ఎక్స్పెన్సెస్ కూడా లెస్.
1: ఫర్ ది సైక్లింగ్ ఎక్సర్సైజ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్సో లెస్.
0: పరిస్థితిని బట్టి పెట్రోల్ వేలు చాలా ఎక్కువైపోయింది.
1: Today's position, you know, the petrol price is on the rise.
0: కనుక మన ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతుంది.
1: And our expense also will be less this way.
0: Inte kaadu moodo phalatham kudanu pradhanamainadi undi.
1: Not only this, there third result also.
0: Accident lekunda untuntadu.
1: You will never sustain any accident.
0: Kanuka cycle anetundi prayanam anetundi manchi exercise.
1: So cycling is a very good exercise.
0: Aarthika sambandhamainatundi yokka ekku kharchu kaakunda untadi.
1: Financially you don't need to spend much.
0: యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవకాశములు ఉంటుండవు.
1: ఇట్ డజంట్ గివ్ ఎనీ స్కోప్ లీడింగ్ టు ఎన్ యాక్సిడెంట్.
0: ఇంతే కాకుండా పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యం కూడా ఈ యొక్క సైకిల్ ప్రయాణంలో ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ దిస్, యూ కెన్ ఆల్సో సర్వ్ అదర్స్ ఇఫ్ యూ టేక్ టు సైక్లింగ్. హెల్ప్ అదర్స్ ఇఫ్ యూ టేక్ టు సైక్లింగ్.
0: ఏమిటి ఈ హెల్ప్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇస్ దాట్?
0: ఈనాడు ప్రతి ఒక్క పట్టణంలందు కూడాను బజారులు నిండి ప్రయాణం అవుతుంటాయి కార్లు.
1: Today in every city you find cars speeding up.
0: Cars, buses, trains, anni vidhala raavatam cheta smoke ekku aipothundali.
1: Because of cars, the buses and trains, you find lot of smoke in the atmosphere.
0: Ee smoke anetundi em jarugutundadi ante ee naadu prastha paristhiti lopala carbon dioxide adhikam aipoyindi.
1: Because of this smoke there is more of carbon dioxide.
0: Ee carbon dioxide adhikam kaavatam cheta ప్రపంచమును కాపాడుతూ ఉండేటువంటి ఓజస్ యొక్క ప్రమాదం కూడా కొంతవరకు పల్చబడిపోయి ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ద ఓజోన్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ఇప్పుడు దానిని తయారు చేయాలని, దాన్ని సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ తెచ్చాలని సైంటిస్టు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
1: సైంటిస్ట్ ఆర్ మేకింగ్ మెనీ ఎఫర్ట్స్ టు ప్రిపేర్ అండ్ టు మ్యానుఫ్యాక్చర్.
0: కానీ ఈ ప్రయత్నాలతో ఇది సక్సెస్ అయ్యేటువంటిది కాదు.
1: But it will never confer success through these efforts.
0: ఈ వాతావరణాన్ని పరిశుద్ధము గావించాలి.
1: We should purify the environment.
0: ఈనాడు ప్రపంచములో గాలి, నీరు, ఆహారము, సమస్త పదార్థము కూడాను పొల్యూషన్, అపవిత్రమైపోయినది.
1: Today in the world there's air pollution, water pollution and food is also polluted.
0: పీల్చే గాలి పరిశుద్ధంగా లేదు.
1: The air is not pure.
0: తాగే నీరు పరిశుద్ధంగా లేదు.
1: ద వాటర్ దట్ వీ డ్రింక్ ఇస్ నాట్ ప్యూర్.
0: తినే తిండి పరిశుద్ధంగా లేదు.
1: ద ఫుడ్ దట్ వీ ఈట్ ఇస్ నాట్ ప్యూర్.
0: సౌండ్ పరిశుద్ధంగా లేదు.
1: సౌండ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అన్ని శబ్ద స్పర్శ రూప రస గంధం ఈ 5 ఎలిమెంట్స్ కూడాను అశుద్ధమైపోయినాయి.
1: ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆర్ పొల్యూటెడ్.
0: తద్వారా ఏనాడు కూడాను కని విరుగునటువంటి యొక్క రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ పొల్యూషన్ వీ ఫైండ్ దిస్ ఇస్ దిస్ అన్హర్డ్ ఆఫ్.
0: ఈ పొల్యూషన్ తగ్గిపోవాలనుకుంటే మనము కొంతవరకు ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, కార్ ప్రయాణాలు తగ్గించాలి.
1: హౌ టు అరెస్ట్ పొల్యూషన్? వీ షుడ్ ట్రావెల్ ఇన్ కార్స్ లెస్ అండ్ లెస్ టు కంట్రోల్ పొల్యూషన్.
0: ఇంతే కాదు, సైంటిస్ట్ కానీ లేక ప్రాచీన మహర్షులు కాని దీనికి అనేక విధమైనటువంటి పరిశోధనలు సలిపి చక్కని సత్యమైనటువంటి యొక్క సూక్తిని వారు వెలుబుచ్చుతూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సైన్స్ అండ్ సైంటిస్ట్ ఎక్స్ప్రెస్డ్ ట్రూత్.
0: తద్వారానే ఆయుర్వేదానికి కూడా గొప్ప హెల్ప్ చేస్తూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు.
1: Declaration experiments, they contributed to Ayurveda knowledge.
0: Karanam emanaga, this is a natural treatment.
1: The reason is, it's a natural treatment.
0: Manavudu vadalinatvanti yokka boggu pulsu vayuvu ruchamulu teesukuntunnayi.
1: The carbon dioxide exhaled is accepted by trees.
0: Ruchamulu vadalinatvanti prana vayuvunu manavudu teesukuntunnadu.
1: Oxygen left by plants is taken in respiration by man.
0: వృక్షములకు ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Such an intimate relationship is present between man and the tree.
0: కానీ ఈనాడు వృక్షములు అరణ్యములంతా కూడా నాశనము గావించడం చేత ఈ ప్రాణవాయువు తగ్గిపోయింది.
1: Today there's deforestation destroying all forests, therefore oxygen content is less.
0: జనాభా పెరిగిపోయింది,
1: the population is more.
0: తాను వదిలేటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు సర్వత్రా వ్యాపించిపోయినది.
1: The carbon dioxide exhaled pervades everywhere.
0: Kanuka ee carbon dioxide enti yokka adhikam kavatame rogamulaku moola karanam.
1: The excess of carbon dioxide is responsible for diseases.
0: Inte kaakunda,
1: not only this,
0: ee vruchamulaku manavuniki undinatundi sannihita sambandhamu ade ayurvedam, ade vanaspati annaru.
1: The relationship with man and tree,
0: vruchamulo pravahinchinatundi yokka natural power, సహజమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: ట్రీస్ ఆర్ ఎండోడ్ విత్ న్యాచురల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: కనుక ఆ న్యాచురల్ పవర్ ని మనము న్యాచురల్ రీతిగా అనుభవించినప్పుడు న్యాచురల్ లైఫ్ గా మనం అనుభవించవచ్చు.
1: వెన్ వి ఎక్స్పీరియన్స్ దిస్ న్యాచురల్ పవర్ ఇన్ ఎ న్యాచురల్ వే, వి లీడ్ ఎ న్యాచురల్ లైఫ్.
0: కృత్రిమమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్ టుడే.
0: కారణం,
1: ద రీజన్,
0: బయట ఆర్ట్, లోపల హార్ట్.
1: There's art outside and heart inside.
0: కానీ ఆర్ట్ ను ఫాలో చేస్తున్నారు కానీ హార్ట్ ను ఫాలో చేయటం లేదు.
1: బట్ దే ఫాలో ఆర్ట్ బట్ దే డోంట్ ఫాలో హార్ట్.
0: హార్ట్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఆర్ట్.
1: ద రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ హార్ట్ ఈజ్ ఆర్ట్.
0: కనుక దీనికి మనస్సుకు ఆత్మకు శరీరమునకు ఒక విధమైనటువంటి సమత్వం ఏర్పడాలి.
1: Therefore, there should be equanimity between the mind, intellect and the soul.
0: మానవుడు అనగా కేవలము శరీరానికి సంబంధించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: Man is not merely the body.
0: దీనిని గాయత్రి మంత్రం నందు భూర్ భువః స్వః ఓం భూర్ భువః స్వః అని ఒక మంత్రం ఉంటుండాలి.
1: ఇన్ గాయత్రి మంత్ర దేర్ ఇస్ వన్ మంత్ర,
0: భూర్ అనగా పదార్థము.
1: భూర్ మెంట్ మెటీరియల్.
0: పదార్థం అనగా మన దేహమే.
1: ద మ్యాటర్ హియర్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహం ఉంటున్నంత మాత్రం చాలదే.
1: ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద బాడీ.
0: దీనిని కదిలించేటువంటి యొక్క స్తంభింపచేసేటువంటి ప్రాణశక్తి కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
0: ఈ యొక్క ప్రాణశక్తి స్తంభన చేస్తుంటుండాలి.
1: It is this life
0: spandana, spandana.
1: It is vibration.
0: ఈ స్పందన శక్తికి ఒక విధమైనటువంటి జ్ఞానంను సప్లై చేస్తుంటుండాలి. ఒక విధమైనటువంటి తెలివితేటలు, అదే ప్రజ్ఞ.
1: దిస్ వైబ్రేషన్ ఈజ్ అసిస్టెడ్ బై అవేర్నెస్ ఆర్ ప్రజ్ఞ.
0: కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిదే రేడియేషన్. ప్రాణమే వైబ్రేషన్, దేహమే మెటీరియలైజేషన్. ఈ మూడు కూడా చేరినప్పుడే మానవుడు. మెటీరియలైజేషన్,
1: vibration,
0: vibration
1: and radiation,
0: radiation, ee moodu kuda undinatundi vaade manavudu.
1: Man has all the three, the radiation the self, the vibration the life and materialization the body.
0: Matter, force and conscience,
1: these three, matter, force and conscience.
0: Kaani conscience never yochinchetam ledu,
1: but no one thinks of conscience.
0: Force ni vicharinchatam ledu,
1: they don't think of force.
0: Kevalam kaayamunu maatrame ప్రధానంగా తీసుకుంటున్నారు.
1: దే కన్సిడర్ ద బాడీ యాజ్ ద మెయిన్.
0: వైద్యుడు కూడాను కేవలం బాడీనే కాకుండా మైండ్ దీనికి తగినటువంటి ఒక కాన్షియన్స్, ఈ మూడింటిని కూడా విచారణ చేయాలి.
1: ఎవ్రీ డాక్టర్ నాట్ ఓన్లీ షుడ్ థింక్ ఆఫ్ ద బాడీ, షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద మైండ్ అండ్ కాన్షియన్స్.
0: దీనిని మూడు చేరినప్పుడే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్, అప్పుడే వాడు పూర్తి మానవుడు.
1: These three make the proper study of mankind, then only he will be a true man.
0: ప్రజ్ఞాశక్తి లేకపోతే వాడు మానవుడు కాదు.
1: When there is no radiation, he cannot be man.
0: స్పందనాశక్తి లేకపోతే మానవుడు కాదు.
1: When there is no vibration, he can't be a man.
0: దీనికి కాయములకు సంబంధించినటువంటి ఈ స్పందనాశక్తి ప్రజ్ఞాశక్తి రెండు కూడా ఉంటుండాలి.
1: So long there is body, the vibration is needed.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This in Vedanta it is called prajnana awareness.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి? రేడియేషన్.
1: This prajnana is radiation.
0: ఈ రేడియేషన్ అనేటువంటిది అన్నింటిని కూడా తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ద రేడియేషన్
0: జ్ఞాన శక్తిని చేకూర్చుపచేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రేడియేషన్ దట్ ఎంకరేజెస్ సపోర్ట్స్ ఆల్ ది విజ్డమ్.
0: ఈ రేడియేషన్ కు తగినటువంటి ఒక పనిముట్టుగా నిలిచి ఉంటుండాలి స్పందన శక్తి.
1: Vibration is an instrument to radiation.
0: కనుక రేడియేషన్ మెటీరియలైజేషన్ ఈ రెండింటికి మధ్య లోపల వైబ్రేషన్ ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: సో బిట్వీన్ రేడియేషన్ అండ్ మెటీరియలైజేషన్ దేర్ ఇస్ వైబ్రేషన్ ఇన్ బిట్వీన్.
0: కనుక ప్రతి మానవుని యొక్క ప్రతి యాక్షన్ నందు కూడా ఒక వైబ్రేషన్ ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కేవలం ప్రజ్ఞాశక్తి రేడియేషన్ కు సంబంధించినటువంటిగా ఉండాలి.
1: దిస్ వైబ్రేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వం లోపల మానసిక తత్వము చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ ది మెంటల్
0: మనస్సును నిరంకుశంగా ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ మేక్ ద మైండ్ టు ఎంటర్ విత్ ఫోర్స్.
0: ఈ ఫోర్స్ గా ఉంటుండకూడదు. మైండ్ రేడియేషన్ సోర్స్ గా రావాలి.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ఫోర్స్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: అది నిజమైన ఆరోగ్యములకు తగినటువంటి సహాయం చేస్తుంది.
1: ఇట్ సపోర్ట్స్ అండ్ హెల్ప్స్ ఫర్ ప్రాపర్ హెల్త్.
0: ఆరోగ్యము లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యములందు కూడాను సాధించలేడు.
1: వితౌట్ హెల్త్ మ్యాన్ కెనాట్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
0: కనుక ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం కంటే ఆరోగ్యం చాలా అవసరం.
1: సో అవుట్ ఆఫ్ దీస్ త్రీ లాంగివిటీ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్, హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దివ్యమైన వైద్యులారా,
1: డివైన్ డాక్టర్స్,
0: ఇందులో డాక్టర్స్ లాంగ్ లైఫ్ ను అందించాలని ప్రయత్నిస్తుంటారు.
1: డాక్టర్స్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎన్ష్యూర్ లాంగ్ లైఫ్.
0: నా ఉద్దేశము దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం చాలా ప్రధానం.
1: అకార్డింగ్ టు స్వామీస్ వ్యూ మోర్ దాన్ లాంగ్ లైఫ్ డివైన్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: లాంగ్ లైఫ్ ఉంటుంది అతని వల్ల లోకానికి గాని సమాజంకి గాని ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఏమిటి లాంగ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది వాల్యూ బై హ్యావింగ్ దిస్ లాంగ్ లైఫ్ వితౌట్ బీయింగ్ ఆఫ్ ఎనీ హెల్ప్ ఎయిదర్ టు వన్స్ ఓన్ సెల్ఫ్ ఆర్ సొసైటీ?
0: లాంగ్ లైఫ్ ఎవరికి ఉంటుండాలి? సొసైటీకి కానీ లేక దేశములకు కానీ ఒక ఉపకారం చేసేటువంటి వ్యక్తికి లాంగ్ లైఫ్ కావాలి.
1: హూ నీడ్స్ లాంగ్ లైఫ్? ద వన్ హూ స్ట్రైవ్స్ ఫర్ సొసైటీ ఆర్ ఫర్ ద కంట్రీ.
0: అలాంటి వారు లాంగ్ లైఫ్ ఉండినంత వలన ప్రయోజనం లేదు.
1: సచ్ పీపుల్ డోంట్ కంట్రిబ్యూట్, దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఎ లాంగ్ లైఫ్.
0: తిండికి చేటు భూమికి బరువు.
1: దేర్ ఇస్ ఎ బర్డెన్ టు వరల్డ్ అండ్ ఆల్సో వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: కనుక మనము ఏదో ఒక స్పెషల్ వైద్యం గావించి లాంగ్ లైఫ్ గా మీరు కొంత ప్రయత్నానికి పూనుకోకూడదు.
1: త్రూ ఆల్ ది స్పెషలైజేషన్స్ యు షుడ్ నాట్ మియర్లీ స్ట్రైవ్ ఫర్ లాంగ్ లైఫ్.
0: ఉన్నంత వరకునైనా చక్కగా పరులకు ఉపకారం గావించేటువంటి శక్తి సామర్థ్యంతో ఉంటుండాలి ఆరోగ్యం.
1: ద గివెన్ లైఫ్ షుడ్ ఎన్ష్యూర్ ద సర్వీస్ అండ్ హెల్ప్ టు అదర్స్.
0: అది అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇవి రెండు కావాలి.
1: అవుట్ ఆఫ్ ది 18 ఎపిక్స్ కంపోజ్డ్ బై సెయింట్ వ్యాస టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు వైద్యులు చాలా శ్రద్దాభక్తితో పనిచేస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ నో డౌట్ ఆర్ వర్కింగ్ విత్ ఆల్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: కానీ ధనము పైన ఉన్నటువంటి డివోషన్ కంటే దైవం పైన ఉన్న డివోషన్ అని పెంచుకుంటే చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఇఫ్ దే డెవలప్ డివోషన్ టువర్డ్స్ గాడ్ రాదర్ దాన్ ఆన్ మనీ.
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ధనమూలం విధం జగత్తు. ధనము లేకపోతే జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మనీ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఆ ధనము కూడా ఒక లిమిట్ లో ఉంటుండాలి.
1: మనీ ఆల్సో షుడ్ బి లిమిట్.
0: నశ్రేయో నియమం వినా దేనికి కానీ ఒక నియమాన్ని మనం పాటించాలి.
1: ఫర్ ఎనీథింగ్ వీ షుడ్ ఫాలో డిసిప్లిన్.
0: ఈ నియమము తప్పితే రోగం ప్రారంభమవుతుంది.
1: When we don't follow the discipline, there originates disease.
0: మన శరీరంలో 98.4 టెంపరేచర్ ఉంటుండాలి.
1: The body has a temperature 98.4.
0: ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: That's perfect normal.
0: కానీ 99 పోతే జ్వరం ప్రారంభమైంది.
1: But if it rises to 99, fever starts.
0: అదే విధంగానే బ్లడ్ ప్రెషర్ 120/80 పర్ఫెక్ట్ నార్మల్.
1: Similarly, blood pressure 120/80 is perfect normal.
0: కానీ 150/90 పోతే అది కూడా కొంచెం రోగం ప్రారంభమైంది.
1: But it increases, that commences the disease.
0: అదే విధంగా నియమము కొంతవరకు తప్పిపోతే మితిమీరితే అది రోగంగా పోతుంది.
1: Similarly, limitation or discipline, if it's transcended, that begins the disease.
0: కనుక ధనాశ కూడా ఒక నియమంతో ఉంటుండాలి.
1: Even for money, we should have some limitation.
0: కుటుంబం ఉంటుండాలి, దాని పోషణకు ధనం కావాలి.
1: To maintain the family, money is necessary.
0: కానీ ధన సంపాదన లోపల కాంపిటీషన్ మాత్రం ఉండకూడదు.
1: But there should not be competition while earning money.
0: అతను నాలుగు భవనాలు కట్టాడు, నేను ఆరు భవనాలు కట్టాలి అనేటువంటిది రాకూడదు.
1: He has 4 buildings, let me construct 6 buildings.
0: ఈ విధమైనటువంటి ఆశ మితిమీరి పోవటం చేతనే రోగాలు క్రమక్రమేణ అవి కూడా మితిమీరి పోతున్నాయి.
1: Because of excess of desires, the diseases are also increasing.
0: కనుక డాక్టర్స్ తాము నేర్చుకున్నటువంటి విద్యను, తాము తెలుసుకున్నటువంటి విద్యను సాధ్యమైనంత వరకు కూడాను కొంతమందికి ఫ్రీగా ట్రీట్మెంట్ జరపాలి.
1: సో ఫర్ ఆల్ ది నాలెడ్జ్ ద డాక్టర్ రిసీవ్డ్ దే షుడ్ ఆల్సో సర్వ్ అదర్స్ ఫ్రీలీ.
0: ఇది మనము చదువుకున్నందుకు తగినటువంటి ఒక ఫలితం.
1: ఇట్ ఇస్ ది రిజల్ట్ ఫర్ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
0: గాలిని మనం తీసుకుంటున్నాము,
1: వీ బ్రీత్ ఎయిర్.
0: తీసుకున్న గాలిని తిరిగి మనం త్యాగం చేయాలి, వదలాలి.
1: దట్ ఇన్హేల్డ్ మస్ట్ బి సాక్రిఫైస్డ్.
0: అప్పుడే మన లంగ్స్ చక్కగా హెల్తీగా ఉంటుంటాయి.
1: దెన్ లంగ్స్ విల్ బి హెల్తీ.
0: ఆహారం తీసుకుంటున్నాము,
1: వి ఈట్ ఫుడ్.
0: తీసుకున్న దానిని తిరిగి మనం వదలాలి.
1: అండ్ దట్ విచ్ ఇస్ ఈటెన్ విల్ హావ్ టు
0: బి ఎక్స్క్రీటెడ్. అది వదలకుండానే పోతే పొట్ట పాడైపోతుంది.
1: ఇఫ్ ఇట్ నాట్ ఎక్స్క్రీటెడ్ ది అబ్డోమెన్.
0: అదే విధంగా ధనమును సంపాదిస్తున్నాము,
1: రియల్లీ వి ఎర్న్ మనీ.
0: సంపాదించిన ధనాన్ని త్యాగం కూడా చేయాలి.
1: దట్ విచ్ ఇస్ ఎర్న్ వి హావ్ టు బి సాక్రిఫైస్.
0: ఇది ఏ వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధరేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఆ త్యాగములో ఉంటుండాలి మన యొక్క యోగము, ఆ యోగములో ఉంటుండాలి మన యొక్క క్షేమం.
1: ఇట్ ఈస్ సెడ్ ఇన్ వేద దట్ నో పొజిషన్ నో మనీ నో వెల్త్ గివ్స్ యూ ఎటర్నిటీ అదర్ దాన్ దిస్ సాక్రిఫైస్. దేర్ లైస్ అవర్ వెల్ఫేర్.
0: మన జీవితం ముందుకు కొనసాగాలనుకుంటే
1: టు కంటిన్యూ టు లివ్
0: మతము తత్వము ఆర్ట్ అనగా కళ ఈ మూడు కూడా ప్రతి మానవునికి ఉంటుండాలి.
1: In order to continue to live, three are important for every man: the religion, the nature, and the art.
0: Philosophy and art.
1: Philosophy and art.
0: Religion, philosophy, and art.
1: Religion, philosophy, art. And art.
0: Art.
1: Art.
0: ఈ మూడు కూడాను సమంగా ఉంటున్నప్పుడు మానవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు.
1: When these three are equally distributed, man will be perfectly healthy.
0: ఇందులో ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినప్పటికీ,
1: if there is little difference in the balance,
0: aneka vidhamainatvanti yokka badhalaku guri avutam.
1: He suffers from various problems.
0: Matam ante emt anukunnaru?
1: What do you think of religion?
0: Kaadu, religion of love.
1: What do you mean by religion? It's
0: caste,
1: religion of love.
0: Humanity.
1: The caste of humanity.
0: Ante kevalam na matamu, ne reddi matamu, naayudu matamu, brahmanu, ivi kaadu. Caste anetvantidi human quality.
1: The caste of humanity, but not the caste to one belongs.
0: Manavata kulamu penchukovali.
1: He should develop this feeling.
0: మానవతా విలువలు పెంచుకోవాలి.
1: He should develop human values.
0: ఈ మానవతా విలువలు ఏమిటది?
1: What are these human values?
0: Thoughts, words and action. మూడింటి యొక్క ఏకత్వమే మానవత.
1: There should be perfect harmony between thought, word and deed.
0: ఈ మూడు కూడా సమస్థితిలో ఉండినప్పుడు నీకు ఎట్టి భయం కాని ఎట్టి అనారోగ్యం కాని సంభవించదు.
1: When these three are in perfect harmony, you will never suffer from any disease.
0: ఈనాడు మానవుడు తెలివితేటలను పెంచుకుంటున్నాడు.
1: Man is developing intelligence.
0: కానీ ఆ తెలివితేటలకు తగినంత మనం అభివృద్ధి గావించడం లేదు.
1: బట్ ఈస్ నాట్ డెవలపింగ్ ప్రాపర్లీ.
0: ఎప్పుడు ఇది మన జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి.
1: లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
0: ఈ బ్యాలెన్స్ చెడిపోయింది ఈనాడు.
1: ది బ్యాలెన్స్ ఈస్ లాస్ట్ టుడే.
0: ఎట్లా చెడిపోయింది?
1: హౌ?
0: మానవుడు తెలివితేటలను స్కిల్ చేస్తే బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటాడు.
1: If he skills his intelligence, there will be perfect balance.
0: కానీ నాలెడ్జ్ ని కిల్ చేస్తే బ్యాలెన్స్ చెడిపోతుంది.
1: But when he kills the knowledge, the balance will be lost.
0: Yetta kill chestunnaru.
1: How is he killing?
0: See no evil, see what is good.
1: See no evil.
0: Hear no evil, hear what is good.
1: Hear no
0: talk
1: evil.
0: Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is skill. Bad look, bad talk, bad hear, bad thought, bad action. Kill. Knowledge in kill chestunnadu.
1: Through bad words, bad talk, bad hearing, he kills the knowledge.
0: Kanuka manamu balance untinappude manavattam sakkamainatundi rajabatalo prayanam chestundi.
1: When there is perfect balance, human life is led along the royal road.
0: Kanuka ee naadu vaidya shastramu kevalam vaidyanika shastramu chaala swarthamai povatam chetane prapancham yokka paristhiti marinta mitimiri potuntundadi.
1: Because you find absolute selfishness in medical sciences, therefore you find so many hazards in the world.
0: Padartha jnanam kante bhavana jnanamu chaala avasaramu.
1: More than the material knowledge, the knowledge of the feeling is more important.
0: Mukhyamga heart jabbuku tagineatvanti yokka vishayanni ee naadu prati uttamudainatvanti doctor kudanu vicharinchi kevalam tagineatvanti prachara prabodham cheyali.
1: Every good doctor should investigate the causes for heart ailments and teach accordingly later.
0: ఈ హార్ట్ కు జబ్బుకు తగినటువంటి కారణాలంతా కూడాను ప్రజల్లో చక్కగా చాటాలి.
1: They should propagate the reason for heart ailments.
0: ఈ హార్ట్ తత్వం లోపల మనం ఏది గుర్తించినామో అది చక్కగా పేషెంట్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
1: What we have recognized the mistakes in the heart, we should explain clearly to patients.
0: ఈ హార్ట్ జబ్బుకు తగినటువంటి కారణాలు ఏమిటో కూడాను చక్కగా మనం పరిశోధన చేయాలి.
1: We should also inquire clearly the causes for heart diseases.
0: ముఖ్యముగా హార్ట్ జబ్బు వచ్చిందంటే ఆపరేషన్ ఆపరేషన్ అనే ఒక పెద్ద పదము మన కంటి ముందు చిందిస్తుంటుండాలి.
1: Whenever you think of heart disease, we come across this word operation.
0: ఈ ఆపరేషన్ అనేటువంటి పదము మన థాట్ కి రాకూడదు.
1: You should not entertain this word operation even in thought.
0: విధి లేనప్పుడు దాన్ని చేయక తప్పదు.
1: It is most needed, however,
0: సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ లేకుండా కేవలము కొన్ని విధమైనటువంటి ట్రీట్మెంట్స్ తోనే దాన్ని నివారణ గావించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: To the possible extent, without undergoing operation, we should try to treat the patient using drugs.
0: ఈ యొక్క ఆపరేషన్ లేకుండా పీస్ఫుల్ గా మెడిసిన్స్ తోనే కొంత నివారణ కావడానికి మానసిక పరివర్తన తెప్పించాలి.
1: Without operation, one has to be treated with medicines with at peace in the mind.
0: కనుక ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్.
1: Today in the world, everywhere, we hear of operation.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ తక్కువ మెడిసిన్స్ ఎక్కువ ఉపయోగపెట్టి ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన కృషి చేయాలి వైద్యులు.
1: Doctors should make every effort to cure the disease without any operation by making use of medicine.
0: జ్ఞాని అయినప్పటికీ యోగి జోగి బైరాగి విరాగి ఎటువంటి వారికైనా హార్ట్ ఆపరేషన్ అంటే భయం ప్రారంభమవుతుంది.
1: Whether is a rich person or a pauper or a millionaire or the one who renounced this world, when he thinks of heart disease, he'll have fear. There shouldn't be any fear for that.
0: Nirbhayanga untundali.
1: He should be fearless.
0: Nirbhayatvam etta vastundi.
1: How can you be fearless?
0: Atma vishwasanni penchukovali.
1: You should develop self-confidence.
0: Ee self-confidence undinappude self-satisfaction.
1: When there is self-confidence, you'll have self-satisfaction.
0: Self-satisfaction undinappude self-sacrifice.
1: When there is self-satisfaction, you'll have self-sacrifice.
0: Self-sacrifice chesinappude self-realization.
1: When you self-sacrifice, you'll realize self-realization.
0: The first foundation is self-confidence.
1: So first foundation is self-confidence.
0: Ee self-confidence raavadaniki taginatvanti utsaahanni andinchali.
1: We should give necessary encouragement to have this self-confidence.
0: Divya vaidyulara.
1: Divine doctors.
0: Kaani oka pratyekanga ఈ హాస్పిటల్ ని వర్ణించడం మాత్రం కాదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై మియర్లీ నరేటింగ్ డిస్క్రైబింగ్ ద హాస్పిటల్.
0: బయట ప్రపంచంలో హార్ట్ జబ్బు అని అనేటప్పటికీ రిలేషన్స్ ఏడుస్తారు, పేషెంట్ ఏడుస్తారు.
1: ఇన్ ద వరల్డ్ వెన్ వన్ థింగ్స్ విత్ హార్ట్ డిజీజ్ ద పేషెంట్ క్రైస్ అండ్ ఆల్సో రిలేషన్స్.
0: ఇంకా అనేక విధమైనటువంటి విచారం కూడా గురి అవుతారు.
1: దే ఆల్సో సఫర్ ఇన్ మెనీ వేస్.
0: కానీ మన హాస్పిటల్ లోపల ఈ విచారం అనే దానికి అవకాశమే లేదు.
1: హియరింగ్ ఆ హాస్పిటల్ నో వన్ వరీస్.
0: ఇంతకు పూర్వము పల్లెల వారంతా హార్ట్ జబ్బు అంటే చాలా భయపడిపోయేవారు.
1: ప్రయర్ టు దిస్ విలేజర్స్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫియర్.
0: గడిచిపోయిన నవంబర్ 22వ తేదీ నుంచి కూడాను మా పల్లెల వారికి కూడాను చిన్న చిన్న పిల్లలు కూడాను హార్ట్ అంటే భయమే లేదు.
1: Right from November 22nd, even kids are not afraid
0: of heart.
1: The children enter into the hospital smilingly, leaving the parents
0: even.
1: This courage is big
0: medicine. Because of
1: this courage, it ensures success.
0: నవ్వులతో పువ్వులతో ఉండినటువంటి ఆసుపత్రి యొక్క ఆసుపత్రి మాత్రమే తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా వేరొక ఆసుపత్రి కనపడటం లేదు.
1: దిస్ ఈస్ ఓన్లీ హాస్పిటల్ ఆఫ్ స్మైల్స్ అండ్ ఫ్లవర్స్, నోవేర్ ఎల్స్.
0: డాక్టర్స్ నవ్వుతూ నవ్వుతూ పని చేస్తున్నారు.
1: డాక్టర్స్ వర్క్ స్మైలింగ్.
0: పేషెంట్స్ నవ్వుతూ నవ్వుతూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
1: పేషెంట్స్ దే ఆర్ రెడీ ఫర్ ఆపరేషన్ స్మైలింగ్.
0: నర్సెస్ నవ్వుతూ నవ్వుతూ ట్రీట్మెంట్ చేస్తున్నారు.
1: నర్సెస్ వర్క్ స్మైలింగ్.
0: టెక్నీషియన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ తాము తమ పనులు తాము చేస్తున్నారు.
1: టెక్నీషియన్స్ ఆల్సో వర్క్ స్మైలింగ్ ఆల్ ది టైం.
0: రిలేషన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ పెండి కూర్చున్నట్టుగా వస్తున్నారు.
1: రిలేషన్స్ ఆల్సో కమ్ టు ది హాస్పిటల్ యాజ్ ఇఫ్ దే ఆర్ అటెండింగ్ వెడ్డింగ్.
0: ముఖము చూసినప్పటికీ నీ నవ్వు ముఖంగానే ఉంటుండాలి.
1: హూమ్ సో యువర్ ఫేస్ యూ లుక్ యూ ఫైండ్ స్మైలింగ్.
0: హ్యాపీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్. దాని వల్లనే హ్యాపీ వస్తుంది.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ దైవ విశ్వాసం కోల్పోవటం చేతనే ఎక్కడ చూసినా విచారం విచారం విచారం.
1: బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ వీ ఫైండ్ గ్రీవ్.
0: సుఖములు ఉంటుంటాయి.
1: దేర్ ఆల్ ప్లెజర్స్.
0: అన్ని కంఫర్ట్స్ ఉంటుంటాయి.
1: ఆల్ కంఫర్ట్.
0: కానీ ఫేస్ పైన క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా ఉంటుంది.
1: బట్ ది ఫేస్ ఇస్ ద క్యాస్ట్ ఆయిల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: లోపల శాంతి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ విత్ ఇన్.
0: శాంతి శాంతి శాంతి.
1: We say peace.
0: శాంతి ఎక్కడుంది? సమయందే ఉంటుండాలి శాంతి.
1: వెర్ ఇస్ పీస్? ఇట్ ఈస్ విత్ ఇన్.
0: కాన్షియన్స్ తృప్తికరంగా మనం పనిచేస్తే శాంతి అక్కడే ఉద్భవిస్తుంది.
1: ఇఫ్ యూ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్ దేర్ యూ ఫైండ్ పీస్.
0: శాంతి బయట నుంచి మనం సంపాదించుకునేది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ అవుట్ సైడ్.
0: బయట తట్టంతా పీసెస్. దేర్ ఇస్ నో పీస్.
1: అవుట్ సైడ్ ఎక్స్టర్నలీ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
0: మనలోనే ఉంటుండాలి.
1: ద పీస్ లైస్ విత్ ఇన్.
0: కనుక మనం తెలుసుకున్నటువంటి యొక్క శక్తిని విద్యను కూడాను సద్వినియోగపరిచేటువంటి త్యాగంతో ఉంటుండాలి మనం.
1: సో ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ విత్ సాక్రిఫైస్.
0: మన హాస్పిటల్ విషయం లోపల ఇది నాది కాదు, మీదే హాస్పిటల్.
1: దిస్ హాస్పిటల్ ఇస్ నాట్ స్వామిస్ హాస్పిటల్, ఇట్ బిలాంగ్స్ టు యూ.
0: ఈ హాస్పిటల్ లోపల ప్రప్రథమం నుంచి కూడాను ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత, ఉత్తమమైనటువంటి యొక్క పరికరముల చేత, ఉత్తమమైనటువంటి వ్యక్తుల చేత ఇది ప్రారంభమవుతూ వచ్చింది.
1: Right from the beginning, this hospital started with noble feelings, excellent equipment, and wonderful people.
0: ఇది మీరు నమ్మరు కానీ 5 నెలల లోపలే ఈ ఆసుపత్రి పూర్తి అయిపోయింది.
1: You may not believe the construction work completed within 5 months.
0: చూచారు ఆ భవనం ఎట్ల ఉంటుందని.
1: You have seen that beautiful structure.
0: ఈ భవనము ప్రభుత్వమే కన్ చేయబట్టితే 10 సంవత్సరాలు guarantee గా తీసుకుంటారు.
1: If government is to take up the construction of that building, it will take 10 years at least.
0: నేను కూడాను తీసుకోలేదు.
1: We have not taken even 10 months.
0: మేలో మనం ప్రారంభించాం. మేము కొడైకనాల్ నుంచి వచ్చిన తర్వాత.
1: After we returned from Kodaikanal, the work started in the month of May.
0: November 23rd, operation ప్రారంభమైనది.
1: Operation started on November 22nd.
0: అనేక మంది చాలా విచారం చేస్తూ వచ్చారు. స్వామి ప్రామిస్ చేశారు 22nd కు. ఇది ఎట్లా జరుగుతుంది? ఎక్విప్మెంట్స్ రావాలి, అమెరికా నుంచి రావాలి, ఇది కేవలం అన్ని విధాల ప్రభుత్వం యొక్క నిబంధనలు చాలా ఉంటున్నాయి, ఇది ఎట్లా జరుగుతుంది అని చాలా విచారపడుతూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ వరింగ్ బికాస్ స్వామి డిక్లేర్డ్ దట్ ఆపరేషన్స్ వుడ్ స్టార్ట్ ఆన్ 22nd.
0: కార్యం చేపట్టినప్పటికీ తప్పక అది విజయం సాధిస్తుంది.
1: అవుట్ ఆఫ్ నోబుల్ ఫీలింగ్స్ యు ఆర్ బౌండ్ టు అటైన్ సక్సెస్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క భావము.
1: ది ఫీలింగ్స్ ఆర్ సెల్ఫ్లెస్.
0: ఏ విధమైనటువంటి యొక్క దురాశలు కూడా లేనటువంటి భావము.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ అట్ ఆల్.
0: అలాంటి పరిశుద్ధమైనటువంటి యొక్క భావం చేత ఏ కార్యం చేపట్టినప్పటికీ పరిశుద్ధంగా జరిగిపోతుంది.
1: విత్ ప్యూర్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ యు డు, యు ఆర్ బౌండ్ టు బి నో డౌట్ యు విల్ బి సక్సెస్ఫుల్.
0: మా వేణుగోపాల్ వచ్చాడు 22nd.
1: డాక్టర్ వేణుగోపాల్ కేమ్ ఆన్ 22nd.
0: ఆయన చేపట్టినప్పటి నుంచినే అన్ని కేసులు కూడా సక్సెస్.
1: ఎవర్ సిన్స్ హి హస్ టేకెన్ అప్ వర్క్.
0: కానీ మీరు
1: సక్సెస్.
0: ఇది మేము ఎప్పుడు బయట ఎవరికి మేము చెప్పలేదు. కానీ ఆ భక్తి శ్రద్ధలు కూడాను కొంతవరకు 10 మందికి పంచుకొని మేము ఆనందించాలనే ఆశ.
1: దీస్ థింగ్స్ హ్యావ్ నాట్ బిన్ సేడ్ ఇన్ పబ్లిక్ బట్ విత్ ది డిజైర్ టు షేర్ ది స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డిజైర్.
0: గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండేటువంటి వారు
1: హీఈస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్,
0: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్
1: మెడికల్ సైన్సెస్. హీఈస్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
0: సాటర్డే సండే సాటర్డే నైట్ బయలుదేరటము, సండే రావటము, ఆపరేషన్ చేయటము, సండే నైట్ తిరిగి పోవటం.
1: హి స్టార్ట్స్ దేర్ ఆన్ సాటర్డే, కండక్ట్స్ ఆపరేషన్ హియర్ ఆన్ సండే, లీవ్స్ దట్ నైట్.
0: కూడా ఎన్ని విధాలు చేసినాయంటే మా హాస్పిటల్ కు చాలా గొప్ప సేవ చేశాయి.
1: He did immense service to this hospital.
0: Okka charge naya paisa kodadu vaadu teeskovatam ledu.
1: He has not taken charges either.
0: Traveling charge kodadu vaadu teeskovatam ledu.
1: He has not taken traveling charge.
0: Ee vidhamaina tyaga bhavanni 10 mandiki cheppi deenni memu aanandinchalani uddeshantone nenu cheptunnanu. Ante kaani vaari goppatanam kaadu.
1: These things Swami tells so that his devotion could be shared among everyone, not otherwise.
0: Vaari team andaru kodunu, nurses, doctors andaru kodunu atle vacharu.
1: His team, nurses, doctors came like that.
0: Okka daarini vaaru aashinchaledu.
1: They haven't expected
0: ee vidhamainaatu avakasam maaku chikkindani vaadu entho hrudayanandamto vidini saadhistu vacharu.
1: They were very happy because such an opportunity they could get.
0: Appati nunchi ippati varaku kuda chestune vacharu.
1: From that day down this day they have been working.
0: Inka maa nurses untunnaru.
1: Then the nurses,
0: టెక్నీషియన్స్ అంతా ఉంటున్నారు.
1: ద టెక్నీషియన్స్
0: వీరందరూ చాలా వరకు మూడు వంతులు మా కాలేజీ స్టూడెంట్స్.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్.
0: ఈ బాయ్స్ అంతా కూడాను ఢిల్లీకి తీసుకుని పోయి వారితో అనేక రకమైనటువంటి టెక్నీషియన్స్ అంతా కూడాను చాలా ట్రైనింగ్ ఇచ్చారు.
1: ఆల్ దీస్ ఆర్ సెంట్ ఢిల్లీ ఫర్ టెక్నికల్ ట్రైనింగ్.
0: ఈ బాయ్స్ కూడా డే నైట్ అనేటువంటి భేదం లేకుండా ఎప్పుడుంటే అప్పుడు పనిచేస్తూ వచ్చారు.
1: Boys work day and night without any consideration.
0: Tellavari 6 gantalaku poi ratri 12 gantala varaku kuda pan chesina varu untaru.
1: Right from the morning 6 o'clock down to 12 o'clock in the night they work.
0: Navutu pan chesaru.
1: They work smilingly.
0: Nurses kuda ante.
1: Nurses are also like
0: that. Amma vidhamaina punti yokka bhakti siddhalato ikkadiki cherare kani oka dhanasito kani inke vidhamaina punti yokka apekshato kani cheraledu.
1: They are all here out of their devotion, not for any money or such factors.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: నిన్న నేను వస్తూ ఉండినాను, మధ్య మార్గంలో బస్సు బ్రేక్ అయిపోయింది.
1: Yesterday Swami was returning, there was bus breakdown.
0: పగలంతా పాపం పనిచేశారు.
1: They worked all the day.
0: నేను అప్పుడప్పుడు మా వేణుగోపాల్ చెప్పేది, ఒక దినం వచ్చి 10 ఆపరేషన్స్ చేసేది.
1: పర్ డే వేణుగోపాల్ యూస్ టు కండక్ట్ ఆపరేషన్స్ 10 పర్ డే.
0: వేణుగోపాల్ 10 ఆపరేషన్ చేస్తే నర్సెస్ ఎంతకి ట్రబుల్ అవుతుంది, వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ అవుతుంది, కొంచెం తగ్గించుకోండి అంటే లేదు స్వామి అవకాశం చిక్కినప్పుడు మేము చేయాలని ఆయన ఉత్సాహం కొద్ది చేసేవారు.
1: బట్ వెన్ స్వామి సెడ్ వెన్ యూ కండక్ట్ 10 ఆపరేషన్స్ పర్ డే దర్ విల్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఫర్ ది నర్సెస్. బట్ డాక్టర్ వేణుగోపాల్ సెడ్ దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ,
0: చాలా అర్జెంట్ గా చేయవలసినటువంటిది.
1: దిస్ ఆపరేషన్ మస్ట్ బి డన్ అర్జెంట్
0: తీరాలని చెప్పని చాలా శ్రద్ధగా నైట్ అంతా కూడా చేసేటువంటి వాడు.
1: హీ డిడ్ ఆపరేషన్స్ విత్ ఆల్ సిన్సెరిటీ థ్రూఅవుట్ నైట్.
0: తిండి లేదు, నిద్ర లేదు, కాఫీ కూడా తీసుకోవటం లేదు.
1: వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: అదేవిధంగానే మా నర్సెస్ కూడా చాలా ఆ పని చేస్తూ వచ్చారు.
1: నర్సెస్ ఆల్సో వర్క్ లైక్ వైజ్.
0: నిన్న నేను బస్సు చూసేటప్పటికి నర్సెస్ అంతా పాపం దిగి నడుచుకొని వస్తున్నారు మందిరానికి.
1: As Swami watched yesterday, nurses got down from their bus,
0: started walking. చాలా శ్రమపడ్డారు.
1: They were working since 3 days.
0: వారి శ్రద్ధ చూస్తే తక్షణమే నేను వచ్చి మరి తీకు ఒక బస్సును పంపించాను, మీరు నడచకండి బస్సులోనే కూర్చోండి నేను బస్సు పంపిస్తానని.
1: Finding their sincerity, Swami immediately commanded that the bus should be sent for them.
0: స్వామికి వారికి ఉండినటువంటి యొక్క ఆత్మ సంబంధము ప్రేమ సంబంధమే ఈ కార్యానికి మూల కారణం.
1: The only relationship between them and Swami is only
0: heart
1: love.
0: Heart to heart, love to love.
1: It is heart to heart and love to love.
0: Not money to money.
1: Not money to money.
0: ఈ విధమైనటువంటి యొక్క త్యాగభావం చేత ఈ ఆసుపత్రి దినదినానికి అభివృద్ధి పొందుతూ వస్తుండాలి.
1: Because of this sacrifice, the hospital is growing day by day.
0: ఒక్క నయా పైసా పేషెంట్ నుంచి మేము పుచ్చుకోవటం లేదు.
1: ఈవెన్ వన్ నయా పైసా ఇస్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ పేషెంట్.
0: గుడ్డలతో పాటు, తిండితో పాటు, ఔషధంతో పాటు, ఆపరేషన్తో అంతా ఫ్రీ.
1: The clothes, the food, the drugs, operation, everything given free.
0: Food kuda nu vallaki enta manchi food endukante vaaru maa vaaru parayi vaaru kaadu.
1: What good food is provided to them? They belong to us. They are not separate.
0: Soup, ice cream, milk, ee vidhamaina endukante vaariki chaala pushtini andinchali.
1: Soup twice a day, ice cream, they were all provided because they belong to us. Amma
0: kotta doctors anta vachchaaru kanaka vishayanni cheppavalsi vachindi.
1: Since many doctors are new, these things have to be told.
0: Aadhunika padakalu.
1: We find modern beds there.
0: Motta motta konni dinamulu pallali varinanta patients ni akkada cheriste teliyakunda mancham kinda poi pandukunnaru.
1: In the early days, the villagers, the innocents, not knowing how to lie down on bed, they used to lie below the
0: cot. పండుకోలేదంటే ఇంత గొప్ప బెడ్ పైన మేము పండుకునే అధికారం ఉందా అన్నారు. మీకోసమే ఇది పెట్టింది అని చెప్పి చెప్పాము.
1: Then when asked why do you sleep below the cot, they used to respond that we are not eligible to sleep on this costly bed.
0: అంత ప్రేమతో వారు కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా వచ్చేటువంటి వారు.
1: దే వర్ రెడీ టు బి ట్రీటెడ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక పేషెంట్స్ కి ఏ విధమైనటువంటి విచారణకు అవకాశం ఇవ్వటం లేదు.
1: Patients didn't bother, didn't worry in any way.
0: అంతవట్నే చెప్పాను డాక్టర్స్ కు మంచిగా పేషెంట్స్ తో మాట్లాడండి.
1: స్వామి సెడ్ టు డాక్టర్స్, టాక్ నైస్లీ టు పేషెంట్స్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: చెకప్ చేసేటప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ చెకప్ చేయాలి.
1: వైల్ యూ చెకప్ యూ షుడ్ డూ ఇట్ స్మైలింగ్లీ.
0: పాజ్ తీసుకుంటూ అనుకుంటే కొలాప్స్ అయిపోతారు. ఆ పల్స్ చూస్తున్నప్పుడు ఆనందిస్తే పేషెంట్ కూడా ఆనందం అర్థం స్ట్రెంగ్త్ అంతా వస్తుంది.
1: వెన్ యూ నోటీస్ వెన్ యూ రికార్డ్ ద పల్స్ ఇఫ్ యూ పుట్ ఎ సీరియస్ ఫేస్ ద పేషెంట్ కొలాప్సెస్ బట్ యూ రికార్డ్ ద పల్స్ స్మైలింగ్.
0: డాక్టర్స్ చేయి చూస్తూనే ఆ పేషెంట్ చాలా భయం వేస్తుంది.
1: యాజ్ సమ్ ఆఫ్ ద డాక్టర్స్ రికార్డ్ ద పల్స్ ద పేషెంట్
0: డాక్టర్స్
1: డాక్టర్స్ డూ లైక్ దాట్.
0: వాళ్ళకి మంచి ఒక క్యాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినట్టు గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ధైర్యం ఇవ్వాలి.
1: దే షుడ్ గివ్ కరేజ్ యాజ్ దే గివ్ క్యాల్షియం ఆర్ గ్లూకోజ్ ఇంజెక్షన్.
0: మొట్టమొదట ఈ కరేజ్ ఎంకరేజ్మెంట్ గొప్ప మెడిసిన్.
1: సో దిస్ కరేజ్ ఎంకరేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్.
0: ఏమీ జరగదు ధైర్యంగా ఉంటుండు అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి యొక్క మాటను మనం అందించాలి.
1: దే షుడ్ గివ్ దెమ్ స్ట్రాంగ్ వర్డ్ నథింగ్ విల్ హ్యాపన్ టు యూ.
0: వాళ్ళు చూస్తారే చాలా అడ్వాన్స్ కేసు, ఎందుకు ఇప్పుడు వచ్చారు ఏమొచ్చారని వాళ్ళు అరిస్తే చాలా భయపడిపోతారు.
1: యూ షుడ్ నాట్ సే లుకింగ్ ఎట్ దమ్ ఇట్స్ అడ్వాన్స్ కేసు, వై హావ్ యూ కమ్ హియర్, యూ షుడ్ సే దాట్.
0: వద్దు, అలాంటి వాళ్లకు అధైర్యంగా వచ్చిన వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి.
1: దోస్ పీపుల్ హూ హావ్ కమ్ హియర్ హావింగ్ లాస్ట్ కరేజ్, యూ గివ్ దెమ్ ఎంకరేజ్.
0: డాక్టర్ ఇచ్చేటువంటి ఔషధం కంటే డాక్టర్ చేసేటువంటి యొక్క యాక్షన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది.
1: మోర్ దెన్ మెడిసిన్ ద యాక్షన్స్ ఆఫ్ ద డాక్టర్ విల్ హావ్ గ్రేటర్ ఎఫెక్ట్.
0: కనుక డాక్టర్స్ నవ్వుతూ నవ్వుతూ పేషెంట్స్ ని చూడాలి.
1: సో డాక్టర్స్ షుడ్ ట్రీట్ ద పేషెంట్ స్మైలింగ్లీ.
0: అధైర్యంగా ఉండేటువంటి వారికి ధైర్యాన్ని బోధించాలి.
1: దోస్ హావ్ నో కరేజ్ దే షుడ్ గివ్ దెమ్ కరేజ్.
0: ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు ఒక సైకలాజికల్ లో ప్రారంభమైంది.
1: బికాస్ ద హోల్ వరల్డ్ వీ ఫైండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్.
0: దానికి ఒక విధమైనటువంటి ధైర్య సాహసాలు అందించాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్.
0: ముఖ్యంగా వైద్యులు గుర్తించవలసినటువంటి విషయము చాలా ప్రధానమైనటువంటిది. ఈనాడు మన భారతదేశంలో అనేక మంది బీదలంతా ఉంటున్నారు. తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి కొంప లేదు. అలాంటి పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ అంటే లక్షలు లక్షలు లక్షల రూపాయలు కావాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద డాక్టర్స్ హావ్ టు రియలైజ్ ఇస్ దట్ ఇన్ ఇండియా ద నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్ అండ్ షెల్టర్.
0: సాధ్యమైనంత వరకు కూడాను వారికి ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ that we should give free treatment to the extent possible.
0: ఆ విధంగా ఇచ్చినప్పుడు మన యొక్క జీవితం కూడాను చాలా ఉన్నత స్థితికి పోతుంది.
1: We'll also lead noble lives by doing such service.
0: సాధ్యమైనంత వరకు ఆపరేషన్ తగ్గించి ఔషధాల చేతనే రోగం నివారణగా ఉంచడానికి తగిన కృషి చేయాలి.
1: To the extent possible, you should make every effort to do away with operation.
0: ఆధునిక విద్యలో వైద్యం అనేటువంటిది దినదినానికి చాలా మార్పులు జరుగుతూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ మెడికల్ సైన్స్ యూ ఫైండ్ సో మెనీ చేంజ్.
0: ఈ మార్పుల లోపల చాలా కొన్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి.
1: ఇన్ దీస్ చేంజెస్ వీ ఫైండ్ మెనీ డేంజర్స్.
0: కనుక సాధ్యమైనంత వరకును ప్రాచీన వైద్యాన్ని మనం అనుసరిస్తూ
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలోయింగ్
0: ఈ నూతన వైద్యాలంతా ఎక్స్పెరిమెంటల్ చేసే దాంట్లోనే చాలా ప్రాణాలు తీవకూడదు.
1: వైల్ ఎక్స్పెరిమెంటింగ్ వీ షుడ్ నాట్ బి ది కాజ్ ఫర్ కిల్లింగ్ మెనీ పీపుల్.
0: కనుక ఎక్స్పెరిమెంటల్ మనకు తక్కువ.
1: We should do experience.
0: ఎక్కువ తీసుకోవాలి.
1: We should rely on
0: ఎక్స్పీరియన్స్. కేవలం పేషెంట్ టు డాక్టర్, డాక్టర్ టు పేషెంట్, ఇదే మనకు ఎక్స్పీరియన్స్.
1: దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్.
0: యంత్రాలతో కానీ లేక ఔషధాలతో కానీ మనము వారికి సంబంధం చేయకూడదు.
1: We should not bring in the machinery or medicines here.
0: కనుక మన హాస్పిటల్ ఎంతో దినదిన అభివృద్ధి వచ్చి సాధ్యమైనంత వరకు కూడాను రోగాలే లేకుండా ఉండాలని ఆశిస్తున్నాం మేము.
1: The hospital is growing day by day and he expects that nobody will fall sick.
0: Hospital kanta 200 300 mandi vacharante o claps vestaru.
1: People clap on coming to know that 200-300 patients came to the hospital.
0: నా ఉద్దేశం అంటే హాస్పిటల్కి పేషెంట్స్ రాకుండా ఉండాలి. అదే నా ఉద్దేశం.
1: Swami's feeling is that no one should be in the hospital.
0: రోగములే లేకుండా ఉండాలి.
1: There should not be any diseases.
0: మన హాస్పిటల్ గొప్పతనం కాదు, హాస్పిటల్ అభివృద్ధి కాదు మనకు ముఖ్యము, దేశాభివృద్ధి కావాలి.
1: It's not the hospital that's important. The welfare of the country is important.
0: మన దేశంలో ఇలాంటి రోగ నివారణకు డాక్టర్స్ అందరూ కూడాను అందరూ ఐకమత్యంగా చేరి ఒక పని చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: ఫర్ ద హార్ట్ ట్రీట్మెంట్ డాక్టర్స్ షుడ్ వర్క్ యునైటెడ్లీ. స్వామి వాంట్స్ యూ టు అండర్టేక్ ఏ ప్రోగ్రామ్.
0: కానీ ఈ డాక్టర్స్ కు చాలా వరకు కోఆపరేషన్ చాలా తక్కువగా ఉంటుంది.
1: బట్ అమంగ్ డాక్టర్స్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ కోఆపరేషన్.
0: కానీ కోఆపరేషన్ లేకపోయినా భయం ఏం లేదు, కానీ ఆపరేషన్ జరుగుతుంటాయి, ఒకరికొకరు భిన్నంగా అయిపోతున్నారు.
1: Doesn't matter if there is no cooperation. See that there will be no operation or differences.
0: పక్కకు పెట్టండి.
1: Keep off all the differences.
0: ద్వేషాలు అసూయలు దూరం నెట్టండి.
1: Keep off the hatred and jealousy.
0: ప్రేమతో ఐకమత్యంగా మనం సాధిస్తే నైతికంగా భౌతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా వైజ్ఞానికంగా కూడా భారతదేశం ఎంతనో అభివృద్ధి గాంచుతుంది.
1: If you work unitedly with love, the country will certainly progress and prosper. ఎథికలే, మోరలే, సైంటిఫికలే అండ్ టెక్నాలజికలే.
0: ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: మనకు తెలియని దానిని మరొక దగ్గర నేర్చుకోవాలి.
1: ఇఫ్ వీ డోంట్ నో ఎ థింగ్, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్.
0: అది తప్పు లేదు.
1: నో మిస్టేక్ ఇన్ దాట్.
0: అందరూ స్టూడెంట్స్.
1: ఆల్ ఆర్ స్టూడెంట్స్.
0: మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్.
0: కనుక మనము గొప్ప విద్యావంతులమైనామని కానీ గొప్పతనం కాదు.
1: ఇట్స్ నాట్ గ్రేట్నెస్ టు బి హైలీ ఎడ్యుకేటెడ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
1: హావింగ్ ఎక్వైర్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ బి నెంబర్ వన్.
0: రణమందు పోరవచ్చు.
1: విత్ ఆల్ ద వేలర్ అండ్ కరేజ్ యూ కెన్ ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: బీయింగ్ బోర్న్ ఎ కింగ్ యూ కెన్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: ప్రేమ భూదానము ఇయ్యవచ్చు.
1: యూ కెన్ ఆల్సో సాక్రిఫైస్ acts of charity.
0: చుక్కలు లెక్క గొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ద స్టార్స్ ఇన్ ద స్కాయ్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ ఆల్సో టెల్ ద నేమ్స్ ఆఫ్ బీయింగ్.
0: అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ బి గ్రేట్ స్కాలర్ ఇన్ ది 18 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ మూన్ ఆల్సో.
0: కానీ
1: ఎట్
0: దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి.
1: హ్యావింగ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద సెన్సెస్.
0: అంతర్ముఖము చేసి.
1: మేకింగ్ దెమ్ ఇన్వర్డ్.
0: నిశ్చల
1: విత్ స్టడీనెస్.
0: ఆరోగ్యవంతుడై నిలువగలడా.
1: కెన్ హీ లీడ్ ఏ హెల్దీ లైఫ్.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
1: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్.
0: సాధు సద్గుణగణ్యులవు వైద్యులారా.
1: This assembly of virtuous noble doctors.
0: మనం ఈనాడు ఒక విధమైన మనో నిగ్రహం కావాలి.
1: We need control of the mind today.
0: ఈ మనో నిగ్రహం చేత ఎన్ని రోగములైనా కూడా మనం సాధించవచ్చు.
1: With this control of the mind, you can certainly cure many ailments.
0: కనుక మొట్టమొదట మనో నిగ్రహంతో పాటు,
1: along with the control of the mind,
0: మన టెన్షన్ టెంపర్ కూడా కంట్రోల్ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో కంట్రోల్ అవర్ టెన్షన్ అండ్ టెంపర్.
0: అప్పుడు మన భారతదేశంలో రోగులే కనిపించరు.
1: దెన్ యూ విల్ నెవర్ ఫైండ్ డిసీజ్ ఇన్
0: భారత్. రోగుల కంటే భారతదేశంలో వైద్యులు ఎక్కువైపోయినారు.
1: టుడే మోర్ దాన్ ది డిసీజ్ దర్ మోర్ డాక్టర్స్ ఇన్ భారత్.
0: కాదు కాదు, రోగులు కూడా లేకుండా చేయాలి.
1: దేర్ షుడ్ నెవర్ బి డిసీజ్ పీపుల్ హియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా,
0: మీరందరూ ఈనాడు ఇక్కడ చేరటం.
1: Today all of you have assembled.
0: ఈ వైద్య విధానం లోపల మీరు కొన్ని తెలుసుకోవాల్సినటువంటివి, కొన్ని తెలియజెప్పవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి.
1: There are many things to know and to teach in this branch of medicine.
0: ఈ సమస్యలను ఇక్కడ పరిహారం గావించుకొని క్రమక్రమేణ దేశములకు ఉపకారమైనటువంటి కార్యంలో పాల్గొనాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Solve all your problems with the medical problems by with the detailed discussion and strive for the welfare of the country. With this, Swami brings his discourse to a close.
2: Sai Ram, you just heard the divine discourse delivered by Bhagwan Baba during the Cardiology Speciality Symposium held in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthi Nilayam, on the 6th of February, 1993. Bhagwan Baba said, and I quote, "Many doctors say that the cause of heart ailments are due to smoking, consumption of fatty foods, overeating and other habits. We should see that the proper balance is maintained between the physical body and the inner feelings or the spirit. The main cause of heart troubles may said to be hurry, worry and curry. Modern man is continuously in a hurry. Hurry causes worry, which affects the physical health. Curry means fatty foods. Worry causes blood pressure and hurry causes diabetes. Both of them are like twins, one acting on the heart inside and the other externally on the blood. Everyone should know how to control these causes. Some people do not do maintained between the physical body and the inner feelings or the spirit. The main cause of heart troubles may said to be hurry

0: You were listening to bhajans sung by devotees from Canada.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami says that our culture has four injunctions, wherein mother, father, teacher and guest are to be regarded as God. We all need to be grateful to them and honor them for their roles and sacrifices which they make, enabling us to grow and prosper in this world. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1975.
3: మధుర హృదయం కలిగిన బాలబాలికలారా, మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు సూత్రములను బాలబాలికలు వారి యొక్క ఆచరణ యందు ఉంచటము అత్యవసరము. అట్టి ఆచరణలే మన భవిష్యత్తు యందు భారతదేశమునకు గౌరవ ప్రతిష్టలను కూడా నిలపడానికి వీలవుతుంది.
4: Sweet and tender hearted boys and girls, you should recognize that in our culture and in our tradition we have four injunctions: Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava, Atithi Devo Bhava. That is, regard your mother as God, regard your father as God, regard your teacher as God, regard your guest as God.
3: Talli kevalam uddeshamunu matrame andistundi, tandri danini pochinchetundi vidhanamunu chupistadu. కాని తల ఎందున్నటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి సాధించేటువంటి వాడు గురువు. ఈ మూడింటిని వినియోగపరిచేటువంటి యొక్క విధానం యొక్క విహారమే ఈ యొక్క సమాజము. కనుక అతిథులను కూడాను మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించి వారి యొక్క గౌరవ మర్యాదలను కూడాను మనము ప్రతిష్ఠ లోపల అనగా ఆచరణీయందు ఉంచి అనుభవించటం అత్యవసరము.
4: మదర్ గివ్స్ యూ ది బాడీ, ఫాదర్ ప్రొటెక్ట్స్ అండ్ లెట్స్ దట్ బాడీ గ్రో. Whereas your teacher enables the intelligence in your head to grow and prosper. The community, which consists of other guests, they regard you as a member of the community and they help you to grow in the community. Thus, mother, father, teacher and members of the community who are your guests should all be looked upon as gods.
3: Bala bala kulara, nee dehamu, nee raktamu, nee bhojanamu, nee vastramu, sarvam kudanu తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ ప్రసాదములు.
4: బాయ్స్ అండ్ గర్ల్స్, యువర్ బాడీ, యువర్ బ్లడ్, ది క్లోత్స్ విచ్ యూఆర్ వేరింగ్, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ హ్యాస్ బీన్ గివెన్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్ బై యువర్ ఫాదర్ అండ్ మదర్.
3: లోకములో ప్రవేశించి కన్ను తెరిచినటువంటి తక్షణమే మీ తల్లి నిన్ను ప్రేమించి తన యొక్క రక్తమును కూడా మీకు దారబోసి అనేక గారాభంతో మిమ్మల్ని పెంచి అల్లారుముద్దుగా ప్రేమించి మీ జీవితం యొక్క అభివృద్ధిని ఆశిస్తూ ఉంటారు.
4: The moment you have entered this world and the moment you have opened your eyes in this world, your mother is prepared to sacrifice everything for your welfare. She gives her blood, she gives everything to you so that you may grow and prosper in this world.
3: Kaluka mottamata atti prema swaroopane ayinatundi tallini preminchi gauravinchetundi vidhananni meeru nerchukovali.
4: So the first thing which you have to learn is to learn to love the mother, who is the embodiment of such affection and prema.
3: ఇంకా తండ్రి మీ యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క బాధ్యతలన్నీ కూడా తాను వహించి తగినటువంటి కాలకాలములకు తగినటువంటి సహాయములు ఉలర్చుకుంటూ మిమ్మల్ని పోషించుకుంటూ రావటము తండ్రి యొక్క బాధ్యతగా ఉంటుంటారు. కనుక తండ్రికి కూడాను అట్టి గౌరవ మర్యాదలను అందిస్తి వారి ఆజ్ఞలు సిరసా వహించి మన జీవితంలో వారికి అంకితం గావించుకునేటువంటి విధానం నేర్చుకోవాలి.
4: We now come to the father. The father protects you. The father thinks of your future, thinks of your welfare. He is always minding your welfare, your growth and your prosperity. Such father who protects you should also be born in mind, and you should show the necessary affection and regard to the father.
3: జీవితమన్నటువంటిది కేవలం తిండి తీర్థాలతోనే పూర్తి అయ్యేటువంటిది కాలేదు.
4: Life is not something which solely consists of merely eating and filling your stomach.
3: తెలివితేటలు, దానికి తగినటువంటి గుణపోషణలు, శీలశ్రద్ధ తల్లికి కూడాను అట్టి గౌరవ మర్యాదలను అందిస్తూ వారి ఆజ్ఞలు శిరసా వహించి మన జీవితంలో వారికి అంకితం గావించుకునేటువంటి విధానం నేర్చుకోవాలి.
4: We now come to the father.

0: brightness and intelligence are necessary.
1: సమాజము మధ్య ఏ రీతిగా మనం ప్రవర్తించాలి అనేటువంటి ప్రక్రియ కూడా ప్రబోధింపజేసేటువంటిది విద్య.
0: Education is such that it will teach you how you should conduct yourself in the midst of the society of which you are a part.
1: కనుక అట్టి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానము అందించేటువంటి యొక్క ప్రభువులైనటువంటి గురువులకు కూడాను మనం కృతజ్ఞతలుగా ఉంటుండాలి.
0: So to the teacher who gives you this ability, this knowledge and this adjustment to the environment and the society, you should be grateful and honor the teacher.
2: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
3: Radio Sai presents next a selection of songs sung by devotees from the United States of America.

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా నువ్వు స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు, ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ హ్యాప్ అకర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్నీ కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండియే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహిన్లో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యద్ దృశ్యం తన్నస్య. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్, ఇట్ డిసపియర్స్ బిఫోర్ లాంగ్.
0: ఈ చర్మ చిచ్చువులకు గోచరమయ్యేటువంటి ఈ దృశ్యకల్పిత జగత్ అంతా కూడాను కాలగర్భములో కలిసిపోతుండాలి.
1: ది ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్ టు ది ఫిజికల్ ఐ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది టైమ్.
0: చూచే నేత్రము, చూడబడే విశ్వము రెండు కూడాను అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్, ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ అనిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది మ్యాన్స్ ఐస్ అలోన్?
0: మానవులకు చర్మచక్షువులు ఉన్నవి, క్రిమికీటకాదులకు చర్మచక్షువులు ఉన్నవి, పశుపక్షి మృగాదులకు చర్మచక్షువులు ఉన్నవి, కానీ మానవుని యొక్క విశిష్టత ఏమిటి?
1: మ్యాన్ హ్యాస్ ఐస్, బర్డ్స్, బీస్ట్స్ అండ్ అనిమల్స్ అండ్ వర్మ్స్ ఆల్సో హ్యావ్ ఐస్.
0: నిజముగా జ్ఞాన చక్షువుల్ని తాను అభివృద్ధి పరచుకునకుండిన ఈ చర్మ చక్షువులు ఉండి కేవలం పశుపక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
1: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలన ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ అనిమల్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకునియే మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్.
0: ఈ స్థూలమైనటువంటి నేత్రము స్థూల దేహమునే గుర్తించలేకపోయినప్పుడు సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా గుర్తించగలదు?
1: ఇఫ్ దిస్ ఫిజికల్ ఐ cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sukshmamainatvanti yokka manasane gurtinchaleinatvanti netramulu atyanta sukshmamainatvanti yokka aatma tattvanni ee reetiga gurtinchagalu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle aatma?
0: Kanuka charma chachchuvulu anetvantadi kevalamu sahajamainatvanti yokka జీవితానికి దృశ్యకల్పితమైనటువంటి యొక్క జగత్తును చూపించను మాత్రమే.
1: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
0: జ్ఞాన నేత్రము ప్రతి మానవులకు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా, దివ్య నేత్రమన్నా, ఆత్మనేత్రమన్నా, బ్రహ్మనేత్రమన్నా, ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్, ఐ డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యు సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ శిక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్ని కూడాను మార్పు చెందినవి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ అండర్గోస్ ఎ చేంజ్.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యములకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వము ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం,
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్.
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం,
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు, మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు, కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడా మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగత్ భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్, వి హావ్ గాట్ ది లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్.
1: మ్యాన్
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్ ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్ష శాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ అనిల్ కుమార్ సెట్ వీ ఆస్పైర్ టు హ్యావ్
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: యూ హ్యావ్ టు దేర్ ఫోర్ ఫాస్టర్ రూట్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నాట్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్.
0: ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమే
1: ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బేస్డ్
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.

0: of divine atma which are the roots for this world
1: divine bhagavad gita yandu bijam mam sarva bhutanam annadi.
0: This is what was told in Bhagavad Gita, that I am the seed for the entire creation.
1: Yetla ee bijam taan avutadu.
0: How can he become seed?
1: Taane bijamainatundi vaadu sarvulu yandu kodanu ee bija roopamlo ye vidhanga untunnadu.
0: In what form is he manifesting as a seed?
1: Ane vishayanni manam vicharinchadaniki poyinappudu,
0: if you can enquire on these lines,
1: oka vittanamu natinam,
0: you sow a seed,
1: adi kramakrimina mokkai vruchamayindi,
0: it has become a sapling, a small tree,
1: ee vruchamlo aneka shakopashakalu bayaladerayi.
0: This tree has number of branches.
1: ప్రతి శాఖ ఎందు కూడాను పుష్పములు వికసించాయి.
0: There are a number of flowers in each branch.
1: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
0: These flowers have become fruits.
1: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
0: These unripe fruits have become ripe fruits.
1: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
0: In each fruit there is again a seed.
1: మనం నాటినది ఒకే బీజమే.
0: We have sown only one seed.
1: కొన్ని వందల ఫలముల లోపల కూడాను వందల బీజములు బయలుదేరాయి.
0: What you have got is hundreds of seeds and hundreds of fruits.
1: Anaga ye vittanam natinavo aa vittanam yokka jatiye sarva phalamullo kuda nu vittanam ga roopondipoyindi.
0: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
1: Not same type, same quality.
0: Same quality seed is found in the fruits.
1: Idi jagattu, ee jagattuku brahmane aatmane oka beejam.
0: For this world, atma is the seed.
1: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
0: This world is a tree.
1: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
0: Each country may be compared to a branch for this tree.
1: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
0: There are a number of living beings in each country.
1: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
0: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
1: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకును ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
0: టుడే
1: దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడా చాలా తక్కువ.
0: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్
1: సబ్జెక్ట్. ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, న్యూరాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి యొక్క దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
1: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు గణిత శాస్త్రము వంక కనగబోరు.
0: దే ట్రై టు మాస్టర్ మ్యాథమెటిక్స్ బట్ దే డూ నాట్ కేర్ టు నో ద సింపుల్ అరిథమెటిక్.
1: అమెరికా యానంబు నరయ చూతురు గాని కాశిక మార్గంబు కానరాదు.
0: దే నో ది రూట్స్ అండ్ ద వేస్ టు గో టు వేరియస్ ఫారిన్ కంట్రీస్ అండ్ అమెరికా but not to Kasi.
1: Algebra enta naraya chuturu kani inti vaishalyambu erugaboru.
0: They are masters in algebra but they do not know how to find out the area of their own house.
1: Anudinamunu drillu anusarinturu kani padmasanamu yaya badapadunu.
0: Day in and day out they practice drill but they find it very difficult to put పద్మాసన.
1: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
1: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
0: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్

0: been carried out.
1: కూర్చోవటానికి చేత కాదు.
0: But they do not know how to squat properly.
1: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: All these students are interested only in the external things and they concentrate only in this external world.
1: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
0: ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఆఫ్ వేద ఇస్ యూ కెనాట్ గెట్ ఇమ్మోర్టాలిటీ వితౌట్ రినౌన్సియేషన్.
1: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: ఓ మ్యాన్, ఆల్ దీస్ గుడ్ యాక్షన్స్ అండ్ డీడ్స్ అండ్ ఆల్ దీస్ వెల్త్ అండ్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ యు హావ్ ఎర్న్డ్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
1: అయితే త్యాగము, దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ ఈజ్ ఇట్ దట్ యు హావ్ టు రినౌన్స్?
1: ఆస్తిపాస్తులు త్యాగం చేయటమా?
0: Is it wealth and property?
1: ఆలు బిడ్డలను త్యాగం చేయటమా?
0: Is it wife and children?
1: కాదు కాదు కాదు.
0: No.
1: నీకు బంధన ఏమిటి?
0: What is it that binds?
1: ఆ బంధన ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: Only when you know what is binding you and what is bondage.
1: ధనకనక వస్తు వాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
0: Money, wealth, properties, wife and children, houses and properties, they are not real bondage.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: దేహభ్రాంతియే ఒక పెద్ద బంధన.
0: Delusion of the physical body is the greatest bondage.
1: నేనే దేహం అనేటువంటి యొక్క భావనను విసర్జించాలి.
0: You should give up the feeling that you are the body.
1: అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది.
0: Then you get freedom and liberation.
1: కనుక బంధ విమోచన అనగా ఏమిటి? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: What do you mean by freedom from bondage? Giving up the feeling that you are the body and under feeling that you are atma, that is the correct thing.
1: Deha virakti, daiva aasakti, ee rendinti yokka sannita sambandhame bandha vimochana moksha prapti rendu kudanu sambhavistayi.
0: Dispassion for the body and attachment to atma, this will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe దేహభ్రాంతిని వదలటం ఎట్లా?
0: హౌ కెన్ యూ గివ్ అప్ ది అటాచ్మెంట్ టు ది బాడీ?
1: దేహభ్రాంతి అంటే అన్నపానాదులు విసర్జించి, దీనిని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గములు విసర్జించి, కేవలము కుష్కించి అష్టపంజనంగా మారి మరణించడం కాదు.
0: ఇట్ డజంట్ ఇట్ యూ కెనాట్ ఒబ్టెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బై మియర్లీ మేకింగ్ యువర్ బాడీ వీక్, గివింగ్ అప్ ఫుడ్.
1: దేహములకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: వాట్ ఎవర్ ఈస్ నెసెసరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
1: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ వెస్చర్.
1: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, mind, senses and intelligence is all something like the dress which I wear.
1: ఈ దశను ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహప్రాంతిని మనం విసర్జించాలి.
0: Just as we give up our dress, we change our dress, we should also give up the attachment to this body.
1: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమమైనటువంటి దీనిని అనుసరించు.
0: You can follow the proper path to maintain the physical body in good condition.
1: Bichhannam deha rakshatam vastram seeta nivaranam, dehaniki sambandhinchinatundi yokka seeta nivarana nimittame dharinchavalsinatundi vastramulu dharinchali.
0: You can take only food for maintaining the body and clothes for protecting yourself from cold and heat.
1: Ee aakali dappurku sambandhinchinatundi yokka aahara niyamamulu kodanu paatinchali.
0: You should also just take food in order to free yourself from థర్స్ట్ అండ్ హంగర్.
1: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
0: సెట్ దట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వుడ్ లైక్ టు పార్టేక్ ఫుడ్.
1: నాకు దప్పి అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
0: అండ్ ఇట్ వాస్ సెట్ దట్ ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: స్వతంత్రం కాదు,
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: యు ఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యు ఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: యాజ్ దర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యు ఆర్ టేకింగ్ ఫుడ్.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమై అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్ర్యం ఎట్లవుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యు ఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
0: యాజ్ యు ఆర్ హ్యావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
0: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే,
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ ఏ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
0: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
1: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
0: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
1: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
0: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
1: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
0: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
1: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
0: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఇది అంతా ఇప్పుడు కేవలము దైవ సంకల్పమే.
0: దిస్ ఈజ్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
1: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
0: దెర్ ఈస్ నథింగ్ విచ్ యు కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ వాట్సోఎవర్.
1: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
0: టు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్.
1: ఆనందం నీ స్వరూపమే.
0: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
1: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
1: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
0: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
0: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ వెరీ థిక్.
1: ఇవి ఏమైనా ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
0: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
1: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
0: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
0: వెన్ వీఆర్ అవర్సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
1: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: వెన్ దెర్ ఇస్ ఎ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ విచ్ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్, వై డూ యూ గో ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్మాల్ ఫ్లవర్?
1: అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
1: Mindedu kaanti to melu parvatamunda వెండి బంగారు కై వెతుక నేల.
0: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయిన్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్?
1: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
0: వెన్ వీఆర్ అవర్సెల్ఫ్స్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మినిమం?
1: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
0: ఇట్ ఈస్ బికాస్ యూ డు నాట్ నో దట్ యు ఆర్ యువర్ సెల్ఫ్ గ్రేట్, యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, ద ఎంటైర్ బ్లిస్ ఈజ్ ఇన్ యూ.
1: విద్యార్థులారా, మీరు తెలిసినటువంటి విషయమే,
0: డియర్
1: మనప్పుటేను ఉంటుంటాది.
0: డియర్ స్టూడెంట్స్, యు నో దట్ దేర్ ఈస్ ఏ హైలీ,
1: దాని బలము ఎంతటిదో అనుభవించే వాడికి అర్థమవుతుంది కానీ అన్యులకు అర్థం కాదు.
0: There is a very strong elephant. Only people who know its strength know.
1: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
0: If it can just whip you with its tail, a man can be thrown 9 feet
1: away. ఏనుగు.
0: Such is the strength of an elephant.
1: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
0: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
1: Vani balamenta, yenugu balamenta.
0: What is the strength of this master compared to the elephant's strength?
1: Thana yokka shakti aa yenugu teliyadu.
0: But the poor elephant does not know its own strength.
1: Shakti unnadi.
0: It has strength.
1: Kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
0: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
1: మీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
0: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
1: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
0: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
1: Inta kathinamainatundi karranu kodanu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
0: This bee which has got the strength to make hole and get into a very
1: hard atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekalu anni cheripoyinappudu daani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
0: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own strength.
1: తన శక్తి తనకు తెలియదు.
0: It does not know its own strength.
1: అదే విధముగానే మానవుడు తనలో ఉండినటువంటి ఆనందము, తనలో ఉన్నటువంటి దివ్యత్వము, తనలో ఉన్నటువంటి పవిత్రతను తాను గుర్తించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. చేయకపోయినప్పటికీ చెప్పినటువంటి వారి మాటలను విశ్వసించటం లేదు.
0: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know.
1: Even when others tell him, krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
0: If only you make an effort, you will really experience
1: ee satyam chesi tappaga meeru aanandanni anubhavistaru.
0: By this truth you will also enjoy the divine bliss.
1: Kasturi mrugamu, adi oka rakamainatundi deer.
0: It is a musk deer.
1: Jinka.
0: It is a musk deer.
1: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడి నుంచి వస్తుండాలి ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
0: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
1: Katta kadapudu adavanta tirigi alasipoyi oka vrutshachayilo kuchoni thanu koncha vishranti teesukuntundi.
0: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
1: vishranti teeskune samayalopala tana mukkunu tana naavi daggara unchukoni kontha vishranti kosam ani pavalistundi.
0: After being tired, it takes rest under a shade and keeps its nose near onto the
1: nabhi nunchi vachetundi sugandhamu taanu gurtinchukuntundi.
0: Then it realizes the fragrance comes from
1: ayyo nenu enta pichidananu naanundine vachinatundi ee sugandhari nenu telusukoleka ee sugandham ekkada undadani adavanta sancharinchanu alisi poyyanu ide ajnanam yokka tattvam.
0: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ ఎగ్జాస్టెడ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు కూడాను అంతే.
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
1: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
0: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్య తత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
0: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
1: అన్నింటికి దేహాభిమానమే మూల కారణము.
0: Attachment to the body and identifying himself with the body is the root cause for all these.
1: దేహము పంచభౌతికము.
0: Physical body is made up of five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: One day or the other it has to fall.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent one.
1: గణతిప్పక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
0: He is not subject to birth, death or any such limitation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller himself is the god of gods.
1: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము, విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
0: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్ ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
1: పాత్రలో పోసినటువంటి పాయసములో ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా, ఏ రంధ్రం నుంచి వచ్చినా కానీ పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
0: వెన్ దర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్, వేర్ ఎవర్ యూ స్ట్రైక్ ఎ హోల్ యూ గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
1: ఆనందమయము.
0: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
1: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
0: What type of bliss?
1: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టములు కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రింపగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి దానవులు పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈజ్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారం యొక్క కారణమేమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏవీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్ల కారణం అవుతాయి
1: హౌ కెన్ ది బి ఎ కాజ్ ఫార్ ది అహంకార ఆర్ ద ఈగో
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అలోన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈగో
0: ఇవన్నీ ఎంతకాలం అందుకోసమే శంకరాచార్య మా

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములు మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరు కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏది సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏదీ లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిక్లర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములే యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడిన్ క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్.
0: జలదిశేతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ
0: కరును వెంట కొనిపోవరి ఊర్వితలము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలనుగట్టుక పోదురా.
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్ యువర్ ఓన్ ప్రాపర్టీస్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: అస్. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యు ఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: Do good and reap the fruits thereof.
0: ఏ విత్తనాలు నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్.
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
0: Kaluka, mee hrudayamulo manchini aavirbhavimpa chesukoni,
1: therefore develop good thoughts in your heart.
0: Nenu atma swaroopudanu.
1: Consider yourself as the very
0: embodiment of brahma swabhavamu.
1: My very nature is nature.
0: Nenu ee pani cheyataginata cheyataganada?
1: Is it appropriate to my nature to do this particular thing or not?
0: Nenu atmaga undi ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్.
0: అప్పుడే దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: మోసములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Student should develop this kind of thinking.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this studies and education we are going to
0: పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్దాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పట్టణ పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మా.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: We have to offer our life to go as an ideal student and in the ideal path.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
1: For filling this small stomach, God has
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: If you work hard with both hands, can you not fill your small stomach?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: కనుకనే మనము ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: దట్ ఇస్ ద రీజన్ వై వీ ఆర్ పుట్ టు ట్రబుల్స్.
0: మనం కర్మణ్యేవ అధికారస్య, మన కర్మనే మన ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: వీ హావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్.
0: పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: వీ షుడ్ డూ సేక్రెడ్
0: ఆదర్శవంతమైన కర్మలు ఆచరించాలి.
1: ఐడియల్ యాక్షన్స్.
0: అన్యులకు సహాయకరమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: హెల్ప్ఫుల్ యాక్షన్స్ ఇన్ ది సర్వీస్.
0: లోకోద్ధారమునకై మనము తగినటువంటి జీవితం అంకితం చేయాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ for the good and greatness of the world and
0: rupam.
1: The world is the very embodiment
0: mana desamu mana yokka matru desamu idi matru swabhavamu.
1: We should love our country as our motherland.
0: Kanuka itti matru bhavame mana yendu lekapothe manam inka e vidhanga ee yokka jagatlo undagalamu.
1: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
0: Okaloka samayamlo Calcutta యూనివర్సిటీ లోపల సుభాష్ చంద్రబోసు చదువుతూ ఉన్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ అండర్ గోయింగ్ స్టడీస్ ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ కల్కటా.
0: అందులో ఒక బ్రిటిష్ లెక్చరర్ భారతదేశాన్ని, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా, హేళనగా తాను చెప్తూ ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ making fun of and criticizing Bharat.
0: Kani ee vidhamenti tana matrudesham yokka dushanu tanu vinalekapoyadu.
1: Bose was not able to hear the criticism of his motherland.
0: Idi naa priya matrudeshamu.
1: This is my dear motherland.
0: Idi naa priya matrubhasha.
1: This is my dear mother tongue.
0: Idi naa matamu.
1: This is my religion.
0: Idi naa abhimatamu.
1: This is my
0: idi naa vratamu.
1: This is my very religion.
0: Desha abhimaname lekunda దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశంకి ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: హీ టుక్ ఎ ఫర్మ్ రెజల్యూషన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ డియర్ మదర్ ల్యాండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎనీథింగ్.
0: కానీ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: But the criticism continued. He was not able to bear.
0: మూడు డస్ట్లంత ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తలపట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: He jumped over three benches in one go and caught hold of
0: him. నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: I can bear anything but not criticism of our motherland, he said.
0: జన్మని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి, నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్ సచ్ వాస్ ద బోస్ హూ లివ్డ్.
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్స్ హెల్ప్లెస్.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ ఫౌల్స్ అపాన్ హిమ్.
0: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
1: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
0: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
1: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
0: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడా భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
0: పాటిస్తూ వచ్చాడు.
1: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
1: ఫాదర్
0: ఇండియాను చదవడానికి అవకాశం లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్. దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
0: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్ దట్ హిజ్ మదర్ ల్యాండ్ దట్ ఈస్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ విచ్ ఈస్ డివోటెడ్ టు యోగా.
0: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
0: శ్రద్ధ భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టు దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రము విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ బై హూస్ గ్రేస్ అండ్ బై హూస్ హెల్ప్ వన్ హాస్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క దీక్ష, నిజమైన త్యాగం.
1: దట్ ఈస్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ రెజల్యూషన్.
0: స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థాన్ని విశ్వసించి పరమార్థాన్ని పొందాలి.
1: రినౌన్స్ సెల్ఫిష్నెస్, హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద ట్రాన్సెండెంటల్
0: విద్య అండ్ రీచ్ ది ట్రాన్సెండెంటల్ గోల్. భగవద్గీత కానీ, బైబుల్ కానీ, ఖురాన్ కానీ, గ్రంథరాజము కానీ, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణల నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: What to practice the truth?
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాంజాస్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ 1 టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: ఇట్ ఈస్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ స్పూన్ full of cow's milk, why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికంతా కూడా ఒక ఉపయోగం ఉంటుంది.
1: మెన్ హూ ప్రాక్టీస్ వుడ్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ థింకింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్?
0: కేవలము ఒక సంస్థలో ఒక పేరు పొందొచ్చు.
1: ఇట్ యూ మే గెట్ ఎ నేమ్.
0: ఇంకా గొప్పవాడు అయిపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: Kanaka vidyarthulara dana padavula kosamani kaani peru pratishthila kosamani kaani meeru plakulu adakandi.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: Deshabhimanamu daivabhimanamu dharmabhimanamu penchukondi.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మన్యే ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయమే.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఆనంద తత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: నిజముగా మీరు ఆనంద స్వరూపులు.
1: యు ఆర్ బేసికలీ ది వెరీ
0: ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద నిమిత్తమై మీరు అన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ చదివేది
0: ఆనందం కోసమని, పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని, అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: మార్గములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: The indweller is one, the
0: జాతి నీతులు వేరు, జన్మం ఒక్కటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒక్కటే.
1: God is one, but the various దర్శనములు.
0: పూజ జాతులు వేరు, పూజలు ఒక్కటే.
1: The worship is one, flowers may be different.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులై.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఎన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular life.
0: ఏ మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. నా మతం గొప్పది, నీ మతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలిజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలిజియన్.
0: ఇది అన్ని మతములు ఒక్కటే, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్. దేర్ఫోర్ ఆల్ రిలిజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
0: సంకుచితమైనటువంటి భావము లోపల పరమతమును విమర్శించడం కానీ సమతమును వర్ణించడం కానీ ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather wrong.
0: అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్ యూ ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ డివినిటీ అండ్ బ్లిస్ విచ్ యూ రియలీ ఆర్.
0: కాన విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Dear students, along with your education, you will have to just also develop love and divinity and enjoy and experience, offer yourselves as an ideal to the world. Thus, I am bringing the discourse to a close.

0: సర్వదా మయోగి సమవర్తితం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ ఇండివిజువల్ ఆల్సో.
0: అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, ఎవరైనను సరియే, మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్య స్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మ స్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచములో, ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు, గతులు, మతులు, సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: There are thousands of citizens of Bharat who have fully recognized this truth.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitah. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యు డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీ వన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు.
1: అట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హిస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయంలో స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటారు.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయములో చూచినా కాని దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్ తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bharatdesham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharatadesham nandu satya dharmamule puttinillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee bharatadeshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non violence.
0: Kanukane atti bharatadeshamnandu lenidi okkati kudanu ledu.
1: So that which is not present here is nowhere else.
0: Enna bharate tanna bharata anindi vedam.
1: The Veda says that which is not available
0: bharatamlo lenatundi ee pradeshamlo kudanu ledu.
1: That which is not present here is not available anywhere.
0: Kanuka sarvamu bharatadesham nunde untunnadi.
1: And hence everything is present in Bharat.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మంబు
1: ఇట్స్ సెల్ఫ్.
0: సత్యమయము
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా గుర్తించుకు చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాజ్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము
1: ఫర్బెనిస్ ట్రూత్.
0: క్షమ వేదము
1: ఇట్ ఈస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము క్షమ వేదము క్షమ అహింస క్షమ సర్వం బౌ క్షమ సంతోషము క్షమ దయ క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బెరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బెరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బెరెన్స్ ఇస్ ఎ స్క్రిప్చర్. ఫర్బెరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బెరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ in spite of obstacles and problems and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: The one with steadiness cannot be shaken by any difficulty.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: The one without this naturally becomes unsteady.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: The one who relies on forbearance cannot be shaken. He will never waver.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము
1: ది సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకని మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee okadori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasaha.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakkunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek aakara chodinchalu gaani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva deshamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
0: Kanukane bharatiya samskruti yokka prabhavamu,
1: the effect of the culture of Bharat,
0: sarvatra kuda undinatvanti yokka daivatvanni smarinchatame,
1: is to feel and experience God everywhere.
0: Ilanti bharatiya samskrutini vidyarthulu gurtinchukonaleka aneka rakamulainatvanti yokka bhautika bhagyamul kosamai.
1: The students are not able to recognize the value of the culture.
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: కాదు కాదు.
1: You shouldn't be
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసినాయి.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్ సే
0: లైట్. ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: what is the heaviest in this world?
0: Navutu navutu cheppindi.
1: The culture of Bharat gave a smiling reply.
0: Kanna talliye annintikante balamainatundi.
1: In fact, physical mother is strongest and most powerful.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
1: There's no other one who has got that heaviness, the strength of that of mother.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: The strength of the mother is the strength of the motherland.
0: అందుకోసమే భారత దేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore Bharat is Bharata Mata, motherland.
0: Motherland అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు fatherland అని పిలచకూడదు?
1: We call this country motherland, why not fatherland?
0: లేదు, ఆ తల్లి యందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: The strength lies with the mother.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు.
1: When you go abroad, who is the one who will talk to you with all the affection and respect?
0: Adiye mana matrubhasha annaru.
1: That is our mother tongue.
0: Idi naadu matrudesamu.
1: This is my motherland.
0: Idi naa priya matrubhasha.
1: This is my mother
0: tongue. Idi naa matamanchu.
1: This is my religion.
0: Edagotti nuduvaneerani.
1: If he's not proud of
0: that. Vetikina peenungokandi vastunna kalada.
1: That amounts equal to death.
0: Nannu ekkada poyinappudiki nannu palakarinchi naato muchattadeetundi naa yokka bhashane.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
0: ఎక్కడికి పోయినప్పటికి కనిపించేటువంటిది నా యొక్క తల్లి.
1: Wherever I go, I would like to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: that which is faster.
0: ఏదో ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: All the planes are simply plain.
0: కాదు, మనసే.
1: Is the mind that's fastest.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: Is the mind that spread everywhere.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: Mind is responsible for bondage and also liberation.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: What is the transcends that?
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: Mind goes so fast.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: Such illustration examples we find infinite in the culture of Bharat.
0: ఇంతే కాదు,
1: not only this.
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: Students have got to know many more things.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: It is said there's nothing more.
0: అదే క్షమ,
1: that forbearance.
0: అదే శాంతము,
1: that is peace.
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: that is scripture.
0: ఈ సత్యమునకు ప్రేమకు ఉండేటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to know the difference between truth and love.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: Love is beyond misery.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: Love is always blissful, no trace of sadness.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: It won't hurt anybody nor get hurt in turn.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: And it's love which will never hurt nor get hurt and thus escapes the two.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: This love will not harm anybody.
0: తాను నొప్పి పడదు,
1: nor get harmed.
0: తప్పించక తిరుగుతుంది.
1: And it transcends the two.
0: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: This love is all powerful.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: Sometimes we may feel love also carry the tag of
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటారనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
1: Nowhere it is noticed.
0: కట్టకడబటికి
1: finally
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
1: Maybe that it may be there in dark.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: There also he moves about with this torch.
0: అక్కడ కూడా కనిపించలేదు.
1: Is not noticed.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: In fact there's no place where there's no love.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: There's no hatred.
0: దాంట్లో అసూయ లేదు.
1: There's no jealousy.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: ప్రేమ హృదయమే.
1: And heart is the center.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: That which is so soft and tender.
0: ప్రేమ హృదయమే.
1: And the love is the
0: heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: It's a total love.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: It is infinite.
0: అద్వితీయమైన ప్రేమ.
1: Non-dual.
0: అమరత్వమైన ప్రేమ.
1: Immortal.
0: అమృతమైనటువంటి ప్రేమ.
1: Nectarine.
0: అట్టి ప్రేమను.
1: That love.
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: It's a mistake if you think where it is that I am not able to notice it.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
1: You are not able to know the love within you, but you are in search of it outside.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది.
1: And so, how do you expect to find it outside?
0: ఈ టవల్ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ కెన్ ఫైండ్ అవుట్ ద టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బీ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్,
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్,
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏది లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్లైక్స్ ఇన్ ది డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్
0: భారతీయ సంస్కృతి అంతా అనుకున్నావు ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadisam chetane idi samskruti ayipoyindi.
1: That which is refined, polished, is samskruti culture.
0: Idi oka samskruti valla erpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Prattini daram nundi teesi.
1: And you get yarn out of it.
0: Dani vittanam nunchi veru chesi.
1: You separate it from the seed.
0: ఆ ప్రత్తిని వేరు చేసి ప్రత్తిని దారంగా తీసి దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి ఒక వస్త్రంగా నేయటం చేత ఒక వస్త్రం అయిపోయింది.
1: సౌ ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారములు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యు ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట.
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదట ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్.
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్.
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ద సీడ్.
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యు సెపరేట్ ద
0: కాటన్. ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
1: అండ్ దెన్ యు జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్.
0: ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇన్ ద క్లాత్.
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.

0: వీటిగా చేసి ఒక అచ్చులో పోసి తట్టుగా అత్తారు.
1: అండ్ దెన్ మేడ్ ఇన్ ఏ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
1: హి హాస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు మీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా.
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా.
1: యు షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడి కుక్క ప్రేమ కాదు.
1: అండ్ యు బిహేవ్ as if you have faith, in fact you do not have.
0: Namminattiga natistunnadu,
1: you pretend so,
0: kaani nammakam ledu,
1: and you have no faith in
0: alanti vaaniki etta kanipistundi ee prema.
1: Then how do you expect him to experience love?
0: Prema roopam,
1: it's love form.
0: Brahmamu premamayamu,
1: and God is love.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it's only love to love, that is the principle.
0: Prema prematu sandimpa neemamagunu,
1: it is only connection, love to love.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్.
0: ప్రపంచంలో
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మీర్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
1: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎంగేజ్.
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ
0: ఎదురు తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి,
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe,
1: if you investigate and inquire,
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kani vicharana chestunnaru,
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru,
1: we go in the reverse direction.
0: Dinokokaku samay lopala,
1: this at one time,
0: aneka mandi scientists anta kudanu,
1: many scientists,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చర్చిల్ వచ్చి
1: చర్చిల్ కేమ్
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ క్యాన్,
0: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదట నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Niyende untunnadu,
1: he is in you.
0: Idi telusukolleka,
1: without knowing this,
0: ekkado daivanni anta vetukadanikani Amerikaku pothunnadu, Japaniki pothunnadu, Germanyki pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: Ekkada ponakkaledu,
1: you don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నీకు కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ

0: తీర్య.
1: నీ మొట్టమొదటి లోపల దృష్టిని నీ పెంచుకో.
0: గో వితిన్,
1: లోపం నీ కంటి కనిపిస్తుంది.
0: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నీ దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
0: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
1: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
0: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
1: కనుకనే
0: సో
1: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే,
0: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్?

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగమునందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలిష్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
0: ఎవరి రూపం వారు ధరించి, ఎవరి రూపం వారు భ్రమించి, ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Edu Yashoda kumarudu vidu.
1: They just take him as the son of Yashoda.
0: Edu pichi pichi pannalanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesipothunnadu, vaallintiki pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu, veellintiki pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలోంచి బాగా మద్దన చేసి,
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి,
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దతు జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు,
1: and when it's so,
0: సన్న పాలు పొంగినాయి.
1: As you boil it, you find the milk rising up.
0: అక్కడ నుండి నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally, the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets passed comes down.
0: అప్పుడు,
1: then,
0: ఏమిటి ఇది?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: పాలా, నీ ఎందుకు చల్లారి నావే అని అడిగితే,
1: How is it so calm now?
0: అది చెప్తూ ఉండాలి.
1: Then it tells now.
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: So long we are in the company of water.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: Because of boiling process we were separated.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: I am separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న,
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుసుకుని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ,
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దు.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా,
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ హావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యు?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్,
0: అమ్మా,
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఇస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టు.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్, డోంట్ గో అవుట్సైడ్,
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండి అది పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: And when Mother said, Krishna said, I don't
0: want. వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: In fact, I relish the butter of others.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: Not that I steal.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: In fact, I collect butter as they watch me.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడు.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగనా అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అది కాదు, గట్టిగా పిలిచాలోర బృందావన సంచార.
1: You say full throated, you're a big thief, oh Krishna.
0: నువ్వు చోరుడు,
1: you're a big thief.
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: If you sing loud and according to tune in the beat, Krishna will be very happy.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: Mean God robs, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడా నువ్వు ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తంగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యూ హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యూ కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నేను ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గానీ కల్చర్ అంటే గానీ భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యూ.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గెట్ గోల్డ్
0: స్మిత్ గాజు చేయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హి విల్ పుట్ ఇట్ ఇన్
0: సాగ వెరికి, చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ హి విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
0: అనేక కట్టింగులు చేసి,
1: అండ్ హి కట్స్ ఇట్
0: రిపీటెడ్లీ. ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి?
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వి హావ్.
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి
1: ఉడకబెట్టి
0: అన్నంగా చేసి తదుపరి దాన్ని పూజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
0: క్రమక్రమేణ ABCD అనేట్లు దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫాబెట్స్,
0: దాని నోట్తో పలుక్కొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ABCD రాసి,
1: యూ రైట్ ద లెటర్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్లో చేర్చి,
1: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్.
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ టు ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్.
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హస్ యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వర్ దగ్గరికి పోయి
1: వెన్ టు ఈశ్వర,
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము,
1: వాట్ వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము
1: దట్స్ ఎ బ్యూటీ
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ ద బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడ, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Abotuliya moopu chandamu aavulakunu edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki noru musukunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: Male peacock.
0: Dani yokka andamu aadunavulaku ochinda?
1: And the beauty is not noticed among the female.
0: Abotuliya goparam yokka andamu ఆవులకు వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీస్.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandava ee Sitakunda.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: Kevalam dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నవాడికి వికారంగా కనిపిస్తుంది.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంటే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు కనుకని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as
0: ఈ విధంగా జగత్తులో
1: అనేక
0: మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వరే మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ద నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వరు యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకములైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెబుతూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: మతములకు భేదం లేదు దీనికో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: అండ్ పీపుల్ ప్రైజ్ ఆఫ్టర్ ద డిమైజ్.
0: దేనికోసం చేస్తున్నారంటే మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు.
1: ఇఫ్ యు ఆస్క్ మహమ్మడన్స్ దే సెడ్
0: అయ్యా
1: సార్,
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటి కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
1: సో దే రివియర్
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతినంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి
1: we have to give up our bad
0: సదభ్యాసమును అభివృద్ధి పరిచి
1: cultivate good habits.
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ
1: and then transform it.
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంతా మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదివే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమని ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వి ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్లీ ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

ثابت ولله.